యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధియో అష్టౌ అంగాని అహింసా సత్యాస్తేయ బ్రహ్మచర్య అపరిగ్రహ బ్రహ్మయమాః జాతిదేశకాల సమయానవచ్ఛిన్నాః సార్వభౌమ మహావ్రతం శౌచ సంతోష తప స్వాధ్యాయీశ్వర ప్రణిధానాని నియమాః వితర్కవాధనే ప్రతిపక్ష భావనం వితర్కాహింసాదయ కృతకారితానుమోదిత లోభ క్రోధ మోహ పూర్వక మృదు మధ్యాదిమాత్రా దుఃఖ అజ్ఞాన అనంతఫలాః ఇతి ప్రతిపక్ష భావనం అహింసా ప్రతిష్టాయాం సత్తత్సన్నిధో వైరత్యాగ సత్య ప్రతిష్టాయాం క్రియాఫలాశ్రయత్వం అస్తేయ ప్రతిష్టాయాం సర్వలోకాత్మోపస్థానం బ్రహ్మచర్య ప్రతిష్టాయాం వీర్యలావః అపరిగ్రహస్థైర్యే జన్మకథంతా సంబోధః శౌచాత్ స్వాంగచుగుప్సా పరైర సంసర్గః సత్తశుద్ధి సౌమనస్య ఏకాగ్ర్య ఇంద్రియజయాత్మదర్శన యోగ్యత్వాని చ సంతోషాదనుత్తమ సుఖలాభః కాయేంద్రియ సిద్ధి అశుద్ధి క్షయాత్ తపసః స్వాధ్యాయాదిష్టదేవతా సంప్రయోగః సమాధి సిద్ధిర్ ఈశ్వర ప్రణిధానాత్ స్థిర సుఖం ఆసనం ప్రయత్న శైథిల్యానంత సమాపత్తిభ్యాం తతో ద్వంద్వానభిఘాతః తస్మిన్ సతి శ్వాస ప్రశ్వాసయోర్గతి విచ్ఛేదః ప్రాణాయామః బాహ్యాభ్యంతర స్తంభ వృత్తి దేశ కాల సంఖ్యా పరిదృష్టో దీర్ఘ సూక్ష్మః సో యు ఆర్ డిస్కసింగ్ దిస్ సూత్ర బాహ్య ఆభ్యంతర స్తంభ వృత్తి దేశ కాల సంఖ్యాభి పరిదృష్టో దీర్ఘ సూక్ష్మ వి ఆర్ టాకింగ్ అబౌట్ ది రేచక అండ్ పూరక త్రు ది రేచక అండ్ పూరక ది అంత కుంభక అండ్ బహి కుంభక విచ్ ఇస్ ప్రాక్టీస్డ్ బికాస్ ఆఫ్ దట్ దట్ కైండ్ ఆఫ్ ప్రాణాయామ ఇస్ వాట్ వి ఆర్ టాకింగ్ అబౌట్ హియర్ ది ప్రాణాయామ విచ్ హ్యాపన్స్ ఆటోమేటిక్లీ బికాస్ ఆఫ్ ది ప్రాక్టీస్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాక్టీస్డ్ ప్రాణాయామ విచ్ ఇస్ ది కుంభక విచ్ ఇస్ న్యాచురల్ దట్ విల్ బి ఎక్స్ప్లెయిన్ ఇన్ ది నెక్స్ట్ సూత్ర చతుర్థ దట్ ఇస్ ది ఫోర్త్ స్టేజ్ సో దట్ విల్ బి ఎక్స్ప్లెయిన్ ఇన్ ది నెక్స్ట్ సూత్ర ది ఇన్హేలింగ్ హోల్డింగ్ ఎక్సేలింగ్ హోల్డింగ్ ఇస్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్ హియర్ త్రూ ప్రాక్టీస్ అండ్ దట్ ఆల్సో ఈస్ ఆఫ్ త్రీ టైప్స్ దేశ కాల సంఖ్యాభి కంట్రోలింగ్ ఇట్ ఇన్ అ స్టేట్ ఇన్ అ ప్లేస్ కంట్రోలింగ్ ఇట్ ఇన్ ఫార్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ కంట్రోలింగ్ ఇట్ ఫార్ అ పీరియడ్ ఆఫ్ కౌంట్ అండ్ దట్ ఆల్సో పరిదృష్టో దీర్ఘ సూక్ష్మ ఇఫ్ యూ ప్రాక్టీస్ దట్ దెన్ ఇట్ బికమ్స్ ది ప్రాణాయామ బికమ్స్ వెరీ దీర్ఘ అండ్ ఇట్ బికమ్స్ సటిల్ సూక్ష్మ ఆల్సో నౌ దేర్ ఆల్సో మంద మధ్య అధిమాత్రత్వాతతోపి విశేష దేర్ ఆల్సో దేర్ ఇస్ అ డిఫరెన్స్ మంద మధ్యమ అండ్ అధిమాత్ర వాట్ ఇస్ మంద వాట్ ఇస్ మధ్య అండ్ వాట్ ఇస్ మధ్యమ అండ్ వాట్ ఇస్ అధిమాత్ర మంద ఇఫ్ యూ డూ అప్ టిల్ 12 ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు డూ అప్ టిల్ 12 కౌంట్స్ సంఖ్య దెన్ దట్ ఇస్ మంద ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు కంటిన్యూ టు హోల్డ్ ది ప్రాణ బ్రెత్ ఫార్ 24 కౌంట్స్ దట్ ఇస్ మధ్యమ ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు హోల్డ్ ఆన్ టు ప్రాణ ఫార్ 36 కౌంట్స్ దట్ ఇస్ ఉత్తమ సో దేర్ ఆల్సో ఇట్ డిఫర్స్ ది ప్రాణాయామ దేర్ ఆల్సో ఇన్ ది దేశ కాల సంఖ్య దేర్ ఆల్సో దర్ ఇస్ అ డిఫరెన్స్ ఆఫ్ క్లాస్ మంద మధ్యమ అండ్ ఉత్తమ టిల్ 12 ఇట్ ఇస్ మంద ఓన్లీ 12 ఆర్ టిల్ 12 ఇట్ ఇస్ మంద ఎత్ర ప్రశ్వాస పూర్వకో ఇన్ఫాక్ట్ ఓన్లీ ఫ్రమ్ 12 దే స్టార్ట్

0: ओम् अथ त्रयोविंशोऽध्यायः रुद्राक्षमाहात्म्यम् शिवनाममहिमा च ऋषयवूजुः सूतसूतमहाभाग व्यासशिष्य नमोऽस्तु ते तदेव व्यासतो ब्रूहि भस्ममाहात्म्यमुत्तमम् तथा रुद्राक्षमाहात्म्यम् नाममाहात्म्यमुत्तमम् त्रितयम् ब्रूहि सुप्रीत्या ममानन्दय मानसम् सूत उवाच साधुपृष्टम् भवद्भिश्च लोकानाम् हितकारकम् भवन्तो वै महाधन्याः पवित्राः कुलभूषणाः येषाम् चैव शिवः साक्षात् दैवतम् परमम् शुभम् सदाशिवकथा लोके वल्लभा भवताम् सदा ते धन्या च कृतार्था च सफलम् देहधारणम् उद्धृतम् च कुलम् तेषाम् ये शिवम् समुपासते शिवनाममुखे यस्य सदाशिव शिवेति च पापानि न स्पृशन्त्येव खदिराङ्गारकम् यथा श्रीशिवाय नमस्तुभ्यम् मुखम् व्याहरते यदा तन्मुखम् पावनम् तीर्थम् सर्वपापविनाशनम् तन्मुखम् च ततः यो वि पश्यति प्रीतिमानरः तीर्थजन्यम् फलम् तस्य भवतीति सुनिश्चितम् यत्र त्रयम् सदा तिष्ठेत् एतच्छुभतरम् द्विजाः तस्य स्पर्शनमात्रेण वेणी स्नानफलम् लभेत् शिवनाम विभूतिश्च तथा रुद्राक्ष एव च एतत्त्रयम् महापुण्यम् त्रिवेणी सदृशम् स्मृतम् एतत्त्रयम् शरीरे च यस्य तिष्ठति नित्यजः तस्यैव दर्शनम् लोके दुर्लभम् पापहारकम् तद्दर्शनम् यथा वेणी नोभयोरन्तरम् मनाक् एवम् यो न विजानाति न पापिष्ठो न संशयः विभूतिर्यस्य नोभाले नाङ्गे रुद्राक्षधारणम् नास्यम् शिवमयीवाणि सन्त्यजेद् अधमम् यथा शैवम् नाम यथा गङ्गा विभूतिर्यमुनामथा रुद्राक्षम् विधिना प्रोक्ता सर्वपापविनाशिनी शरीरे च त्रयम् यस्य तत्फलम् चैकतस्थितम् एकतो वेणिकायाश्च स्नानजम् तु फलम् बुधैः तदेव तुलितम् पूर्वम् ब्रह्मणा हितकारिणा समानम् चैव तज्जातम् तस्माद्धार्यम् सदा बुधैः तद्दिनम् हि समारभ्य ब्रह्मविष्णादिभिः सुरैः धार्यते त्रितयम् तच्च दर्शनात् पापहारकम् ऋषयवूचुः ईदृशम् हि फलम् प्रोक्तम् नामादित्रितयोद्भवम् तन्माहात्म्यम् विशेषेण वक्तुम् अर्हसि सुव्रत सूत उवाच ऋषयो हि महाप्रज्ञः तच्छैवा ज्ञानिनाम् वराः तन्माहात्म्यम् हि तद्भक्त्या वृणुतादरतो द्विजाः स गूढम् अपि शास्त्रेषु पुराणेषु सुविष्वपि भवत्स्नेहान्मया विप्राः प्रकाशः क्रियते अधुना कस्तत्त्रितयमाहात्म्यम् सञ्जानाति द्विजोत्तमाः महेश्वरम् विना सर्वम् ब्रह्माण्डे सदसत्परम् वच्म्यहम् नाम माहात्म्यम् यथा भक्तिसमासदः वृणुत प्रीतितो विप्राः सर्वपापहरम् परम् शिवेति नाम दावाग्नेर्महापातकपर्वताः भस्मीभवन्त्यनायासात् सत्यम् सत्यम् न संशयः पापमूलानि दुःखानि विविधान्यपि शौनक शिवनामैकनश्यानि नान्पनश्यानि सर्वथा पापमूलानि दुःखानि विविधान्यपि शौनक शिवनामैकनश्यानि नान्यनश्यानि सर्वथा स वैदिकस्स पुण्यात्मा स धन्यस्स बुधो मदः शिवनाम जपासक्तो यो नित्यम् भुवि मानवः भवन्ति विविधा धर्मास्तेषाम् सद्यः फलोन्मुखाः येषाम् भवति विश्वादः शिवनामजपे मुने पादकानि विनश्यन्ति यावन्ति शिवनामदः भुवि तावन्ति पापानि क्रियन्तेन नरैर्मुने ब्रह्महत्यादिपापानाम् राशीन प्रपितिमान्मुने शिवनामधृतम् प्रोक्तम् नाशक्यखिलान्नरैः शिवनामदरीम् प्राप्य संसाराभिम् दरन्ति ये संसारमूलपापानि तानि नश्यन्त्य संशयम् संसारमूलभूतानाम् पादकानाम् महामुने शिवनामकुठारेण विनाशो जायते ध्रुवम् शिवनामामृतम् पेयम् पापदावानलार्दितैः पापदावाग्नितप्तानाम् शान्तिस्तेन विना नहि शिवेति नाम पीयूष वर्षधारा परिप्लुताः संसार दव मध्येऽपि न शोचन्ती कदाचन शिवनाम्नि महद्भक्तिर्जाता येषाम् महात्मनाम् तद्विधानाम् तु सहसाम् मुक्तिर्भवति सर्वथा अनेकजन्मभिर्येण तपस्तप्तम् मुनीश्वर शिवनाम्नि भवेद्भक्तिः सर्वपापापहारिणी यस्यासाधारणी शम्भो नाम्नि भक्तिरखण्डिताम् तस्यैव मोक्षः सुलभो नान्यस्येति मतिर्मम कृत्वाप्यनेकपापानि शिवनामजपादरः सर्वपापविनिर्मुक्तो भवत्येव न संशयः भवन्ति भस्मसाद्वृक्षा दवदग्धा यथा वने तथा धावन्ति दग्धानि ಪಾಪಾನಿ ಶಿವನಾಮದಃ ಯೋ ನಿತ್ಯಂ ಭಸ್ಮಪೂತಾಂಗಃ ಶಿವನಾಮ ಜಪಾದರಃ ಸ ತರತ್ಯೇವ ಸಂಸಾರಮಘೋರಂ ಅಭಿಶೌನಕ ಬ್ರಹ್ಮಸ್ವಹರಣಂ ಕೃತ್ವಾ ಹತ್ವಾ ಬಿಭ್ರಾಹ್ಮಣಾನ್ ಬಹೂನ್ ನ ಲಿಪ್ಯತೆ ನರಃ ಪಾಪೈಃ ಶಿವನಾಮ ಜಪಾದರಃ ವಿಲೋಕ್ಯ ವೇದಾನಖಿಲಾನ್ ಶಿವನಾಮ ಜಪಃ ಪರಃ ಸಂಸಾರ ತರಣೋಪಾಯ ಇತಿ ಪೂರ್ವೈರ್ ವಿನಿಶ್ಚಿತಂ ಕಿಂ ಬಹೂಕ್ಯಾ ಮುನಿಶ್ರೇಷ್ಠಾಃ ಶ್ಲೋಕೇನೈಕೇನ ವಚ್ಮ್ಯಹಂ ಶಿವನಾಮ್ನೋ ಮಹಿಮಾನಂ ಸರ್ವಪಾಪಾಪಹಾರಣಂ ಪಾಪಾನಾಂ ಹರಣಂ ಶಂಭೋರ್ನಾಂನಃ ಶಕ್ತಿರ್ಹಿ ಪಾವನೀಂ ಶಕ್ನೋತಿ ಪಾದಕಂ ತಾವತ್ ಕರ್ತುಂ ನಾಪಿ ನರಃ ಕ್ವಚಿತ್ ಶಿವನಾಮ ಪ್ರಭಾವೇನ ಲೇಭೇ ಸದ್ಗತಿಮುತ್ತಮಾಂ ಇಂದ್ರದ್ಯುಮ್ನ ನೃಭಃ ಪೂರ್ವಂ ಮಹಾಪಾಪಯುತೋ ಮುನೇ ಯಥಾ ಕಾಚಿದ್ವಿಜಾಯೋಷಾ ಅಸೌ ಮುನೇ ಬಹು ಪಾಪಿನೀಂ ಶಿವನಾಮ ಪ್ರಭಾವೇನ ಲೇಭೇ ಸದ್ಗತಿಮುತ್ತಮಾಂ ಇತ್ಯುಕ್ತಂ ನೋ ಇತ್ಯುಕ್ತಂ ವೋ ದ್ವಿಜಶ್ರೇಷ್ಠ ನಾಮ ಮಾಹಾತ್ಯಮುತ್ತಮಂ ಶೃಣುಧ್ವಂ ಭಸ್ಮ ಮಾಹಾತ್ಯಂ ಸರ್ವಪಾವನ ಪಾವನಂ ಇತಿ ಶ್ರೀ ಶಿವ ಮಹಾಪುರಾಣೇ ಪ್ರಥಮಾಯಾಂ ವಿದ್ಯೇಶ್ವರ ಸಂಹಿತಾಯಾಂ ಸಾಧ್ಯ ಸಾಧನ ಖಂಡೇ ಶಿವನಾಮ ಮಾಹಾತ್ಯ ವರ್ಣನಂ ನಾಮ ತ್ರಯೋವಿಂಶೋಧ್ಯಾಯಃ ಓಂ
1: ಓಂ ನಮಃ ಶಿವಾಯ. ಡಿಯರ್ ಲಿಸನರ್ಸ್ ಆಫ್ shivam.org, the next program is yoga spiritual discourse. In this you are about to listen sadhana presented by Sri Ramakrishnan. Thank you. Om Namah Shivaya.
2: Prayatna Shaitilya Ananta Samapatibhyam. ಪ್ರಯತ್ನ ಶೈಥಿಲ್ಯ ಅನಂತ ಸಮಾಪತ್ತಿಭ್ಯಾಂ ಪ್ರಯತ್ನ ಶೈಥಿಲ್ಯ ಅನಂತ ಸಮಾಪತ್ತಿಭ್ಯಾಂ ಎಸ್ ಐ ಅಂಡರ್ಸ್ಟ್ಯಾಂಡ್ ವಾಟ್ ಯು ಸೇ ದಟ್ ಇಫ್ ಯು ಸಿಟ್ ಇನ್ ಅ ಪೊಸಿಷನ್ ಇಟ್ ಶುಡ್ ನಾಟ್ ಪೇನ್ ಬಟ್ ದಿ ಬೆಸ್ಟ್ ಆಸನ ಆಲ್ಸೋ ಇಸ್ ಶವಾಸನ ಬಟ್ though even though shavasana is the best asana, simplest asana, without any disturbance, without any pain, you may think if you lie relaxed for 10 minutes you will understand shavasana will also be pain. Lying down is also pain. You want to turn to the other side, it is difficult than sitting. So otherwise, sir, people in hospital, why do they want to get discharged? I want to move, etc. Why do they want to say? Because they cannot, one cannot lie peacefully. One. Two. Another biggest problem is, you will be avidya, smita, raga, dvesha, avinivesha, pancha, kleshaha. And then, we saw in the first adhyaya, nidra, smrtayaha, vritti, panchatayaha, vrittayah, panchatayaha, klishtaha. After that, he said, nidra, smrtayaha, nidra. That is one of the klishtas, one of the disturbance. Pramana viparya nidra smrtayaha. Now, that nidra, sleep, is a disturbance. You lie in a peaceful asana like shavasana, you will get caught by this disturbance called nidra, which is a vritti which you have to control, which you have to overcome. Now you succumb to that. So, any asana, it should be peaceful. It should not give you pain. At the same time, it should help you to do the yoga sadhana, not remove you from the yoga sadhana. Because experience of sleep is for people who have punya. Because of punya, you gain sleep. Because of the sleep, you are destroying your punya. In the sleep, you are not going to create any bad karma. That is good. When you are awake, by mind, thinking, by words or by kriya, some function, you are going to create some or other bad karma if you are not going to do anything which pertains to this yoga sadhana. So, but at least you are not going to do any bad karma, you are not going to create any papa karma in sleep, but still you are going to expend, you are going to spend your good karmas, punya karmas. Now, that is a disturbance. You are wasting your punya karma, one, and your meditation is disturbed. You are not going to attain samadhi. Two. There are two problems there. So, you have to select an asana which is going to help you gain the sadhana. So, that asana which is peaceful. Normal they say, this asana, padmasana, etc., which the length you keep your leg is broader. It's in a triangular position. The base is in a triangular position. Where you keep one leg over the other. Now, one leg over the other without any practice, if you are going to keep, after some time, your legs will become numb. The blood circulation will be stopped, so your legs will become numb. You say the area is broader, because if you keep the area broader, the spine automatically will be straighter. You need not practice to keep your spine straighter. When you keep the base broad, the spine will automatically become straight. Now, if you practice that, again, there will be some hindrances. In the beginning, you will have some pain or other. Since I said in the Sirasukhasana, asana is that something which you should not have any pain. That is for a person who has attained the siddhi of asana, asana siddhi. For a person who is beginning to do asana, who is practicing the asana, it is not easy for him. So, prayatna shaithilya. Through practice, you destroy the obstacles. Shithirata, you gain you remove the obstacles, you remove the pain, etc. by practice. One, by practice, you can remove the obstacles. One. Two, to gain the asana siddhi, these are the methods. Two, ananta samapatibhyam, by meditating on ananta. Ananta is na anta esyeti ananta, for which there is no limit. That is why people, sadhus, they keep they build their kutia in a place like where there is huge things in front of sea, by the side of a hill, by side of river, so that when they meditate, their vision is not limited. Their vision is not limited. It is vast. So that will help them help in reducing their ahankara, ego, one. And it will help them to get their mind diverted from the body physical plane. This is one. Ananta, you can say ananta is that which is not limited. Or you can take this ananta to be the Sheshanaga. Ananta, the waterbed in which Bhagavan Vishnu sleeps. Sheshanaga, that's a serpent called ananta. So when you meditate on that ananta, that serpent on which Bhagavan Vishnu, that serpent is the one which holds on to the prithvi. According to Bhagavata, that is the serpent which holds this prithvi up. So one place it says the kurma is the one which holds on to the prithvi. The other place, this serpent is that which holds on to this universe. So, because who is universe? Bhagavan is the universe. So, and if Bhagavan is universe, then Shesha is different from Bhagavan. Again, there is a problem. See, we are not getting into all that. See, we'll just say that the one that is base for this, if you meditate upon that which is base for this universe, you will gain an establishment in the base, in sitting, asana. Bhavati iti vakya shesha. Prayatna uparatat siddhyati asanam. When the practice Padma etc. When you practice it for a period, then because of that, this you gain siddhi, you accomplish the asana, you gain the accomplishment in the asana. And yena na angam yajayati, angam yajayo bhavati. Meaning, when you gain, what is that state when I can say I have gained this siddhi over this asana? When you sit in that position, in that asana, your body should not move. It should not shiver. There should not be pain. That is the pointer to point that your asana, you have gained accomplishment over this asana. You have gained the siddhi over the asana. Ananteva samapannam chittam asanam nirvartayati nirvartayatati. So, if you meditate on Ananta, Sheshanaga, again, you will gain this asana siddhi. So, to meditate on Ananta, you have to have asana siddhi. How will you meditate on Ananta? How will you pray Ananta? You have to sit and meditate on him. Now, to meditate on Ananta also you need Asana Siddhi. Through meditation you gain Asana Siddhi. Through Asana Siddhi you have to meditate. This again catches very student kind of thing. Tato Dvanda Anabhigataha. Tato Dvanda Anabhigataha. Tato Dvanda Anabhigataha. నా తతో ద్వంద్వ అభిఘాత ద్వంద్వ అనభిఘాత తతో ద్వంద్వ అనభిఘాత వాట్ ఇస్ దట్ తతో త్రూ ది ఆసనా సిద్ధి వాట్ విల్ యూ గెయిన్ ద్వంద్వ ఫ్రమ్ ది డ్యువాలిటీస్ వి సా శీత ఉష్ణ కోల్డ్ హాట్ థర్స్ట్ హంగర్ ఎక్సెట్రా దీస్ కైండ్ ఆఫ్ డ్యువాలిటీ అనభిఘాత అభిఘాత మీన్స్ దుఃఖత్రయ అభిఘాతాత్ బికాస్ యు ఆర్ కాట్ బై దీస్ త్రీ కైండ్ ఆఫ్ దుఃఖాస్ తత్ అపఘాతకే హేతౌ టు రిమూవ్ ది మెథడ్ బికాస్ టు రిమూవ్ ది రీజన్ టు రిమూవ్ ది మెథడ్ టు రిమూవ్ దట్ దుఃఖత్రయ విచ్ హెస్ కాట్ యు ఫార్ దట్ రీజన్ యు ఆర్ సర్చింగ్ ఫార్ యు ది జిజ్ఞాస ది డిజైర్ టు నో ది మెథడ్ టు డిస్ట్రాయ్ దిస్ దుఃఖత్రయ that you gain. Now here also abhigata, if you say dvanda abhigata, when you gain the asana siddhi you will be caught by the abhigata means you are caught, you will be caught by the dvandvas, the dualities, you are already caught by the duality, world of duality. Now why do you need to practice asana siddhi to gain the duality? So anabhigata, anabhigata means you will not be disturbed by the duality, world of duality. శీత ఉష్ణాది శీతోష్ణాది ద్వంద్వై ఆసనజయాత్ అభిభూయతే శీత ఉష్ణ హంగర్ థర్స్ట్ ఎక్సెట్రా దీస్ కైండ్ ఆఫ్ ద్వంద్వాస్ డ్యువాలిటీస్ ది వరల్డ్ ఆఫ్ డ్యువాలిటీ ది వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ డ్యువాలిటీ దీస్ కైండ్ ఆఫ్ డ్యువాలిటీస్ విల్ నాట్ బి ట్రబులింగ్ యూ ఫర్ ట్రబులింగ్ అ పర్సన్ హూ హాస్ గెయిన్ ది సిద్ధి ఆన్ ది ఆసన తస్మిన్ సతే శ్వాస ప్రశ్వాసయోర్ గతి విచ్ఛేద ప్రాణాయామ గతిచ్ఛేద ప్రాణాయామ తస్మిన్ సతి శ్వాస ప్రశ్వాసయోర్ గతి విచ్ఛేద ప్రాణాయామ గతి విచ్ఛేద ప్రాణాయామ తస్మిన్ సతి శ్వాస ప్రశ్వాసయోర్ గతి విచ్ఛేద ప్రాణాయామ తస్మిన్ సతి తస్మిన్ సతి మీన్స్ వన్స్ యు హావ్ గెయిన్డ్ ది సిద్ధి ఓవర్ ది ఆసన మీన్ వన్స్ యు హావ్ గెయిన్డ్ ది ఆసన సిద్ధి స్టేయింగ్ ఇన్ దట్ ఆసన విచ్వర్ ఆసన యు హావ్ గెయిన్డ్ సిద్ధి ఇన్ దట్ ఆసన తస్మిన్ సతి బీయింగ్ ఇన్ దట్ ఆసన శ్వాస ప్రశ్వాసయోర్ శ్వాస ది ది ఇంటేక్ ఆఫ్ బ్రీత్ ప్రశ్వాస ది ఎక్సెలింగ్ ఆఫ్ బ్రీత్ త్రూ దట్ ది ఇన్హేలింగ్ అండ్ ఎక్సెలింగ్ ఇన్ దట్ గతి విచ్ఛేద కంట్రోలింగ్ ది గతి ది ది మూమెంట్ ఆఫ్ ది శ్వాస అండ్ ప్రశ్వాస ఇన్హేలింగ్ అండ్ ఎక్సెలింగ్ కంట్రోలింగ్ దట్ ఇస్ ప్రాణాయామ సతి ఆసన జయే బాహ్యస్య వాయోర్ ఆచమనం శ్వాస సతి ఆసన జయ వన్స్ యు హావ్ గెయిన్ ది కంట్రోల్ ఓవర్ ది ఆసన బాహ్యస్య వాయోః ఆచమనం శ్వాస ఎక్స్టర్నల్ ఎయిర్ దట్ విచ్ ఇస్ దేర్ దట్ యు ఇన్హేల్ ఇన్సైడ్ ఆచమనం ఇస్ టు డ్రింక్ టు ఈట్ టు టేక్ ఇట్ ఇన్ టు ఇన్హేల్ ఇట్ ఇస్ శ్వాస కోష్ట్యస్య వాయోః నిశ్చరణం ప్రశ్వాస నిస్సారణం ప్రశ్వాస సో వాట్ ఎవర్ ఇస్ దేర్ ఇన్సైడ్ యువర్ స్టమక్ ఇన్సైడ్ యువర్ లంగ్స్ దట్ యు ఎక్సెల్ యు త్రో అవుట్ దట్ ఇస్ ప్రశ్వాస తయోః గతి విచ్ఛేద ఉభయ అభావ ప్రాణాయామ కంట్రోలింగ్ ది ది బ్రీత్ దట్ గోస్ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ అండ్ గెయినింగ్ ది అల్టిమేట్ స్టేట్ వేర్ దేర్ ఇస్ నో ప్రాణాయామ విచ్ హ్యాపన్స్ వేర్ దేర్ ఇస్ నో ప్రాణ ఎక్సెలింగ్ ఆర్ ఇన్హేలింగ్ దట్ ఇస్ కాల్డ్ ప్రాణాయామ ఉభయ అభావ గతి విచ్ఛేద మీన్స్ కంట్రోలింగ్ ది ప్రాసెస్ ఆఫ్ బ్రీతింగ్ నౌ హీ సేస్ ఉభయ అభావ నో ఎక్సెలింగ్ నో ఇన్హేలింగ్ దెర్ ఇస్ నో బ్రీత్ దట్ ఇస్ ది సమాధి స్టేట్ వేర్ దెర్ ఇస్ నో బ్రీత్ ఇన్ సమాధి స్టేట్ ఆటోమేటిక్లీ ప్రాణాయామ హ్యాపన్స్ ది అంతర్కుంభక ఆర్ వైకుంభక హ్యాపన్స్ ఐ సా ఐ ఎక్స్ప్లెయిన్ దిస్ ఇన్ ది ఫస్ట్ సమాధి పాద ఇట్సెల్ఫ్ two kind of kumbhakas, antar kumbhaka, bahi kumbhaka. Once you take, inhale the air, first you exhale the air, you clear all the air from the lungs inside your body. Now there is no air inside the body. Now you stay put in that state. That is bahir kumbhaka. Now you inhale the air slowly and stay put. There is no breathing there. That is antar kumbhaka. So this antar kumbhaka or bahir kumbhaka happens automatically for this yogi who is in this asana, who is in this samadhi. He did not practice this. You touch his nostrils, his mouth, you close, you tie it with some rope, no problem. There are people who have stopped their heart beating also in this samadhi to prove that. So tayor gati vichedah ubhaya bhava pranayama. So control of this external and internal breathing is exhaling and inhaling is pranayama. Satu, and that pranayama is also bahya bhyantra stambha vrittir desha kala sankhyadhi paridrishto dirgha sukshmaha. Now let me break it. Bahya bhyantra stambha vrittir desha kala sankhyadhi paridrishto dirgha sukshmaha. ബാഹ്യാഭ്യന്തരസ്തംഭവൃത്തിർദേശകാലസംഖ്യാഭിഃ പരിദൃഷ്ടോ ദീർഘസൂക്ഷ്മഃ. ബാഹ്യാഭ്യന്തരസ്തംഭവൃത്തിർദേശകാലസംഖ്യാഭിഃ പരിദൃഷ്ടോ ദീർഘസൂക്ഷ്മഃ. ബാഹ്യ ആഭ്യന്തര സ്തംഭവൃത്തി ദേശ കാല സംഖ്യാഭി പരിദൃഷ്ട ദീർഘ സൂക്ഷ്മ. ഐ എക്സ്പ്ലെയിൻഡ് ഇൻ ദി ലാസ്റ്റ് സൂത്ര ദി എക്സ്റ്റേണൽ കുംഭക ആൻഡ് ഇന്റേണൽ കുംഭക, ബഹിർ കുംഭക ആൻഡ് അന്തർ കുംഭക. ദാറ്റ് ഇസ് വാട്ട് എക്സ്പ്ലെയിൻഡ് ഹിയർ. ബാഹ്യ ആഭ്യന്തര സ്തംഭവൃത്തി, ബാഹ്യ സ്തംഭ controlling, stambha is to control, to prevent, to negate, stambha, to stop, bahya, externally, the thought, because prana is also a thought, so prana, the external, controlling prana is also a vritti, to control the prana externally is one, and abhyantara, internally, to control the prana internally, antar kumbhaka is also one kind of pranayama. And that is in three different ways. Desha, Kala, Sankhyabhi, Paridrishtaha. It is seen in three different ways. It can be practiced in three different ways. Desha, this Thamba you can practice in a Desha. This Thamba you can practice for a limited period of Kala, for a period of time. Sankhya, for a period of count, how many counts? 1, 2, 1, 4, like that. That kind of counts you can have. Dirga Sukshma. According to that, it can be Dirga or Sukshma. If you start with 1, 2, 1, 4, then that is Sukshma. That is Dirga. You are the breathing you are doing this is immediate, internal, it's immediate. Now, once you practice this, it will become dirgha. Dirgha means the breathing will be elongated and it will become very subtle. See, for the body to live, prana should be inhaled or exhaled. Now, if you say gatya bhava, ubhaya bhava, absence of both the pranas, then the body is dead. Now this yogi is living. After 10 years he gets up and says, where was the tea I asked? He asked after 10 years. How can that happen? Because this pranayama which is happening, it becomes very elongated. It takes 2 minutes or 1 minute for us to breathe externally. And if you are going to control it. Now for this yogi, it will take 10 days or 20 days to inhale. 10 days or 20 days to exhale. The moment you elongate, start elongating the prana, the lifespan also elongates. And that is why yogis are able to live longer. That is what they call as kaya kalpa. Preventing the body from decaying, because you breathe, the amount of breathe, according to that the metabolism is faster. According to the metabolism, the body ages. So for this pranayama, this person who is practicing the pranayama, for this person who is practicing this yoga, who is in the samadhi, who is doing this kumbhaka, for him there is no internal breath or external breath. Because of that, there is no inhaling or exhaling. Because of that, this metabolism in the body, it is reduced. So the body decays very, very slowly. And that is why they don't age. They look like 16 always, because there is no breathing. Literally, it has become very, very subtle. Dirga sukshmaha. It has become so elongated, and so therefore it becomes so subtle. So yatra prashvasa purvako gatya bhavaha. We'll see this. Om Purnamadah Purnamidam Purnat Purnamudachyate Purnasya Purnamadaya Purnameva Avashishyate. Om Shanti Shanti Shantihi.
3: Dear listeners of Shaivam.org, the following is Samaveda Samhita Purvarchikam Prapataka 4 Dashati 1. Thank you.

ఇంద్రం ధేనుం సోదో ధావణ్యామిషామురుధారామరంకృతం నత్వా బ్రేహంతో అద్రతో వరంత ఇంద్రవీడవః యచ్ఛిక్షామిస్తో వతేమావ దేవసూనకిష్టదామీ నాతితే కయీం వేదాసూతే సచా విభంతం గద్వయో దధే అనియః పురోవీభినత్యోజ సామందానశిప్రియంధసః ఇదింద్రకాజోరతం శ్యావయా సదసస్పరి అస్మాకం శుమ్మఘవన్ పౌరస్పృహం వాసవ్యే అధిపరిహయ పుష్టాణో దైవ్యం వచః పర్జన్యో బ్రహ్మణస్పతిః

0: ओम नमः शिवाय।
1: यू आर लिसनिंग टू शैवम डॉट ऑर्ग रेडियो, द 24/7 स्पिरिचुअल चैनल फ्रॉम शैवम डॉट ऑर्ग।
2: Dear listeners of Shaivam.org, the following is Brahmasutra Srikanda Bhashyam, presented by K.S. Mageshwaran Nambudiri.
3: Namoham Padarthaya Lokanam Siddhihi Tave Sachidananda Rupaya Shivaya Paramatmane
4: Svatantra Samipe Yogoshivatma
5: Anyapreshyata Karpanya Rahitatvena Tva Vashikrita Svetara Sakala Vastutvam
4: పాఠభేదా దృశ్యతే సాధనం బాహ్యకరణ నిరపేక్షం అంతఃకరణం అస్తు జ్ఞానం తదనాదిసిద్ధమేవ అత అనాదిబోధం బ్రహ్మ సంసార నివర్తకస్య జ్ఞానస్య అనాదిసిద్ధత్వాత్ నిత్య నివృత్త సంసార దోషం శాంతి సమృద్ధం అమృతం ఇది శ్రూయతే తస్య వ్యాఖ్యానం జాతం. ఇదాని స్వాతంత్ర్యం అన్య ప్రేష్యతాకార్పణ్య రహితత్వేన స్వవశీకృత ఇతర శ్వేతర సకల వస్తుత్వం. అర్థం ప్రియదాలియా
6: అన్య ప్రేష్యతాకార్పణ్య
5: రహితత్వేన
4: తత్ కారణం స్వాతంత్ర్య కారణముక్తం. స్వాతంత్ర్యస్య లక్షణం తు ఇదమేవ స్వవశీకృత శ్వేతర సకల వస్తుత్వం. స్వవశీకృత శ్వేతర సకల వస్తుత్వం, ఎల్లా వస్తుక్కళం తనకు అధీనమా వశీకృతమా ఇరుకునా తనకు అధీనమా ఇరుకున అర్థం.
6: శ్వేతర ఇతి
4: పరమం స్వాతంత్ర్యం ఇది. స్వ ఇతర సకల వస్తు స్వేన వశీకృతం శ్వేతర సకల వస్తు ఏన సహ స్వవశీకృత సకల వస్తు శ్వేతర సకల వస్తు తస్య భావ స్వవశీకృత శ్వేతర సకల వస్తుత్వం. విగ్రహాలను గౌరించుకో అవదా సంస్కృతం వరు అన్య ప్రేష్యత కార్పణ్య రహితత్వేన అది హేతు స్వాతంత్ర్య హేతు. అన్య నియమ్యత ప్రేష్యత ప్రేష్యత నా ఇన్నొరుత అన్యన నియమ్యతే అర్థం. అన్యన నియమ్య ఇల్ల అన్యన నియమ్యమా ఇందాల్ నమకు అన్యాధీనత భవతి. కార్పణ్యం నా దైన్యం దైన్యం త్రియత కృపణస్య భావ కృపణ ఇత్యుక్తే కృపణ ఇది బహుషు అర్థేషు ప్రయుజ్యతే సాధారణమా కృపణ ఇది కిం తుచ్ఛ ఇది వా తదప్యస్తి తస్మిన్నపి అప్యస్తి నామ ఇది నామ
6: అర్థం దీని ఆత్మనామం
4: నామాతి కృపణస్య ఇది అత్యంతం కిం స్వల్పేషు విశేషు కిం పంచయతి ఇత్యాది భవతి ఖలు తథా తస్మిన్ అర్థేపి ప్రయుజ్యతే. తత్సర్వం వినాపి యః అన్యస్మై ధనం నైవ దదాతి సః కృపణ ఇత్యపి ఉచ్యతే. మైసర్ ఇంగ్లీష్ లో వరుణ్ లేదా తమిళ ఎన్న వార్త ఇరుకు కంజన్ సులువారు సెల్ఫిష్ సెల్ఫిష్ ఆర్కృతార్థన ఆస్మిన్ అర్థే కృపణ ఇది అస్తి. పొదువా ఒక దీననా ఇరుకునే కృపణ సొల్రదుండ అయ్యో భావం ఇల్లయా అప్పుడు ఇంత కృపణ. అన్యప్రేష్యత కార్పణ్య రహితత్వేన ఇప్పు అన్యప్రేష్యత ఇరుందా కృపణనా ఇరుకు కార్పణ్యం కృపణస్య భావ కార్పణ్యం అది ఇల్లామ ఇరుకునాల పరమాత్మన స్వవశీకృత శ్వేతర సకల వస్తుత్వం భవతి తదేవ స్వాతంత్ర్యం.
5: శ్వేతర సకల వస్తువశీకరణం
4: స్వేన వశీకృతం శ్వేతర సకల వస్తు స్వస్య కిమర్థం వశీకరణం కర్తవ్యం స్వం స్వ
5: తర్హి శ్వేతర ఇది కిమర్థం స్వవశీకృత సకల వస్తు
4: పర్యాప్తం వశీకృత సకల వస్తుత్వం ఇత్యేవ పర్యాప్తం. చింతా నాస్తి స్వరూపకీర్తనం తావదే నాస్తి స్వ ఇతరదేవ స్వేన వశీకర్తుం శక్యతే స్వం స్వేన వశీకర్తుం న శక్యతే. కిం తదపి స్వం నాస్తి ఖలు ఇంద్రియం స్వస్వా భిన్నం ఖలు యః వశీకరోతి తదపేక్ష భిన్నమేవ అన్యథా కర్తృకర్మ విరోధో భవతి. తది లోకే కదాచిత్ ఔపచారిక ప్రయోగా భవంతి నాను ఎన్నే నిగ్రహం పండి వచ్చిరుకే అప్పుడు ఇలా చూలువాంగ తత్ ఔపచారిక ప్రయోగా తావదేవ
5: భూధాతవ అర్థ స్వయమేవ సంధరతి ఆత్మానం ఆత్మం
4: కించిత్ ఔపాధిక భేదం స్వీకృత్య ఉచ్యతే ఆత్మనైవ ఆత్మన ఆత్మానం ఆత్మైవ హి ఆత్మ అదెల్లాం ఇరుకు అదెల్లాం ఔపచారిక ప్రయోగమా ఎడుతుకణం ఔపాధిక భేదం స్వీకృత్య ఆవశ్యం అపేక్షతే ఆత్మానం పశ్యామి ఇది దర్పణత్తుల అహం ఆత్మానం పశ్యామి చూడదు ఇల్లయా ఎన్న అర్థం పశ్యామి సున్నా అహం దర్శనకర్త అహం ఆత్మా దర్శన కర్మతు శరీరం ఏదో భేదం ఇరుకు ఇల్లామ ముడియాదు తావదేవ
5: జ్ఞాన్యో ద్వావజ వీషనీషౌ
4: ఈశానీశౌ జ్ఞాజ్ఞౌ ద్వౌ అజౌ ఈశానీశౌ ఇది పదచ్ఛేద జ్ఞాజ్ఞౌ జ్ఞశ్చ అజ్ఞశ్చ జ్ఞాజ్ఞౌ ద్వౌ అజౌ ఈశానీశౌ
5: ఈశానీశౌ ఇది
6: ఈశానీశౌ
5: ఈశానీశౌ
4: ఇది ఈశానీశౌ ఈశశ్చ అనీశశ్చ ఈశః కడవుల్ అనీశః జీవః ద్వావపి అజౌ అనాదిభూతౌ
6: అజౌ
4: జీవస్తు న సృజ్యమాన జీవస్తు పరమాత్మన సృష్టిర్న అనాది శరీరస్య సృష్టి జీవస్తు సృష్టశ్చేత్ సాధిత్వం ఆగతం ఖలు తన్నేష్యతి పూర్వమే ఉక్తం జీవస్య అనాదిత్వం వక్తవ్యం ఈశ్వరస్యాపి జ్ఞ అజ్ఞౌ జ్ఞశ్చ అజ్ఞశ్చ సర్వజ్ఞః ఇది ఉచ్యతే ఖలు అది సర్వ విటా కూడా జ్ఞ
5: భోక్తా
4: భోజ్యం ప్రేరితారం చ మత్వా ఇత్యస్తి

0: hearing this announcement, please contact us immediately at shaivam@shaivam.org. This radio service has been moved to a new address and the service at this address will be discontinued shortly. Therefore, please contact us immediately at shaivam@shaivam.org. Thank you. Om Namah Shivaya.
1: Om Namah Shivaya. You are listening to Shaivam.org Radio, the 24/7 spiritual channel from Shaivam.org.
0: Upon hearing this announcement, please contact us immediately at shaivam@shaivam.org. This radio service has been moved to a new address and the service at this address will be discontinued shortly. Therefore, please contact us immediately at shaivam@shaivam.org. Thank you. Om Namah Shivaya.
2: వాడిలో ఉన్న అంతర్యామి చైతన్యం వల్లనే వాడి నైపుణ్యం వాడికి వచ్చింది. కవికి కవిత్వ నైపుణ్యం ఎలా వచ్చిందో, సంగీతకారుడికి సంగీత నైపుణ్యం ఎలా వచ్చిందో, దొంగకు దొంగ నైపుణ్యం కూడా అలాగే వచ్చింది. అదో ఆర్టు, దానికో పరంపర ఉంది, దానికో కుటుంబాలు ఉన్నాయి. కళ కళగా గొప్పదే, దొంగతనం కూడా గొప్పదే. అందుకే ఎక్కడైనా పెద్ద దొంగతనం జరిగిందంటే ఒక పోలీసుని పిలిపిస్తారు. ఆ పోలీసు గొప్ప దొంగతనం జరిగితే గొప్ప పోలీస్ ఆఫీసర్ని పిలిపిస్తారు. అతనికి అప్పచెప్తారు, అయ్యా నీకు ఈ కేసు అప్పచెప్పాం, మామూలు మా కానిస్టేబుళ్ళు ఈ ఎస్పీలు తెలుసుకోలేకపోతున్నారు అని ఎక్కడో స్పెషల్ ఆఫీసర్ని అపాయింట్ చేస్తారు. వాడు ఆ దొంగతనం జరిగే చోటుకు వెళ్తాడు, అబ్జర్వ్ చేస్తాడు, ఈ దొంగ ఎలా వచ్చుంటాడు, ఎలా దోచుకుంటాడు, ఆ దోచుకున్నప్పుడు వీళ్ళ పరిస్థితి ఎలా ఉండేది, ఆ వస్తువుని ఎలా తీసుంటాడు వీడు ఊహిస్తాడు. ఊహించినప్పుడు ఏం జరిగింది మీరు ఆలోచించండి, వాడి మెదడులో ఉన్న వ్యవస్థను ఆలోచించండి. ఇక్కడ అంటే వాడు కూడా పూర్తిగా దొంగ అయిపోయాడు. అది శ్రవణాలేదా? వాడు పూర్తిగా దొంగ అయితేనే దొంగ గురించి తెలుసుకోగలడు. పాము కాళ్ళు పాముకే తెలుస్తాయని సామెతలు మనకి, దొంగ గురించి దొంగకే తెలుస్తుంది. మరికొన్ని మనం పాశ్చాత్య చిత్రాల్లోని, మన చిత్రాల్లోని, మన కథల్లో కూడా తెలుసుకుంటూ ఉంటాం. ఎవడైనా గొప్ప దొంగ దోచుకుని పోతే ఏ పోలీసు వాడి వల్ల కానప్పుడు మనం చాలా కాలం నుంచి భయంకరమైన కట్టుదిట్టంలో బంధించిన గజదొంగ ఉన్నాడు కదా, ఆయన్ని ఈ విషయంలో వినియోగిద్దాం పోలీసుల తరపున. అప్పుడు వాడు వెళ్ళి వాడిని పట్టుకుంటాట. అప్పుడు ఏమైంది, దొంగ అనే స్కిల్ పాజిటివ్గా ఉపయోగపడిందా లేదా? దాని యూసేజ్ బట్టి, దాని యూటిలైజేషన్ బట్టి అది చెడ్డ మంచా అని తెలిచాం. కానీ స్కిల్గా గొప్పదే కదా. ఆ దొంగతనమైన స్కిల్ ఉందే, అది ఈశ్వర స్వరూపం. సృష్టిలో ఎక్కడ ఏ నైపుణ్యం కనబడ్డా అది భగవద్విభూతే. అయితే ఆ నైపుణ్యం ఏదో నా నెత్తి మీద రాకుండా ఉంటే చాలు, స్వామి అని నమస్కారం చేసుకోవడం దీనిలో ఉన్నటువంటి ఆంతర్యం. అందరూ నిపుణులే, ఆ నిపుణత్వం నా మీద చూపించకపోతే చాలు, నా దేశం మీద చూపించకపోతే చాలు. ఈ వంచన, ఈ ఇవి స్కామ్లు, ఇవేవి నా మీద చూపించకు. ఇదిగో నా మీద యుద్ధానికి వస్తున్న శత్రువులు ఉన్నారే, వాళ్ళకి దొరకకుండా వాళ్ళని ఎలా దెబ్బతీయచ్చో అటు చూపించు ఆ వ్యూహంలో. కనుక ఈ స్కిల్ని పాజిటివ్గా వాడాలి, నెగిటివ్గా కాదు. పైగా చుట్టూ మోసగాళ్ళు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ వాళ్ళు మోసానికి గురి కాకుండా ఉండాలంటే తానెంత మోసగాడవాలి. వాడు స్థాయునాం పతయే నమః, మంచి దొంగల నిపుణుడైన వాడే బాగా ఆఫీసుని మేనేజ్ చేయగలడు. వాడు ముఖం చూడగానే వాడు ఎంత దొంగ పోల్చుకోగలిగే కలగాలి వాడు. అందుకు ఈ స్కిల్స్ అనేటటువంటి వాటిని అంటకుండా చూస్తే ఎంత గొప్ప విషయం ఉంటుందో చూడండి. ఆ చూడగలగడం నేర్పుతుంది వేదం మనకి. పరమార్థం ప్రయోజనం అనేది ఇంకో రకంగా ఆలోచిస్తే ముందే చెప్పినట్లుగా ఘోర రూపులైన దొంగల బాధ మనకు లేకుండా చేస్తాడు. అసలు దొంగలను మాత్రం ఎందుకు పెట్టాలండి భగవంతుడు? అయ్యా వ్యవస్థలో అందరూ ఉంటారు, అందరూ ఉండాలి, ఇది మొదటి నుంచి ఉన్న విషయమే. అయితే కొన్ని వ్యవస్థల్లో మెజారిటీ మైనారిటీలు తేడా, ఒక్కోసారి వీళ్ళే ఎక్కువైపోయే ప్రమాదం వచ్చినప్పుడు కట్ చేయాల్సిందే. కానీ వ్యవస్థలో అందరూ ఉంటారు, ఉండాలి. ఉన్నప్పుడు వ్యవస్థ ఈశ్వరుడైనప్పుడు ప్రతి వాళ్ళలోనే ఆయన కనిపిస్తాడు. అసలు దొంగ ఎందుకు వస్తాడో మన శాస్త్రం చెప్పింది ఇక్కడ చూడండి. నీది కాని సొమ్ము నీ దగ్గరుంటే భగవంతుడు మూడింటిని ప్రేరేపిస్తాడట ప్రకృతిలోంచి. మూడింటిని, వేటిని అంటే చోర అగ్ని రాజా, ముగ్గురిని ప్రేరేపిస్తాడు. చోరులని, అగ్నిని, రాజుని. అక్రమార్జన పేరుకుంటే దొంగల ముందు వచ్చి దోచుకుంటారు. ఇంకా ఏదైనా మిగిలితే అగ్ని తగల పెడతాడు, ఇంకా మిగిలి ఉంటే రైడింగ్ జరుగుతుంది. కనిపిస్తున్నది రాజు అంటే పాలకుడు అని అర్థం. వాళ్ళు వచ్చి రైడ్ చేసి తీసుకుపోతారు. ఈ మూడు విధములుగా నీది కాని సొమ్ము నీ నుంచి తీసుకుపోబడుతుంది అని శాస్త్రం మనకి చెప్తూ ఉన్నటువంటిది. అయితే నేను చాలా న్యాయంగా సంపాదించానండి అంటాం. మన సంపాదించే ప్రయత్నంలో న్యాయం ఉండొచ్చు, కానీ ఎక్కడ నుంచి ఏ అన్యాయం మనకు తెలియకుండా జరిగిందో మనకు తెలియదు. ఈ జన్మలోనే కాదు, గత జన్మల్లో ఉన్న అక్రమాలు మాత్రం ఊరుకుంటాయా, అవి కూడా ఇప్పటి సంపాదనకి హేతువులు అవుతాయి. దాన్ని దోచుకోవడానికి ఉండి పంపిస్తాడు, ఇలాగా వాడు వచ్చి తీసుకుపోతాడు. ఇలాంటి ఈ ముగ్గురిని ప్రేరేపించేది విశ్వవ్యాపకమైన ఈశ్వర వ్యవస్థే ప్రేరేపిస్తుంది. అందుకు ఈ ముగ్గురు కూడా భగవత్ స్వరూపులే, రుద్రస్వరూపులే. ఆ కారణం చేత పరమేశ్వర చోరాదుల వల్ల నాకు ప్రమాదం లేకుండా ఉండుగాక అని తనని తాను సంపాదించుకున్న వాటిని రక్షణ కల్పించుకోవడానికి రుద్రం ఏ విధంగా పనికొస్తుందో అర్థం చేసుకోండి. అందరి బుద్ధులు యందు ఉండేవాడు ఆ చోరుడు బుద్ధి యందు ఉండి ఆ బుద్ధి వీడి వైపు ప్రయోగింపబడకుండా రక్షిస్తూ ఉంటాడు. అంటే చోరుల్ని ప్రేరేపించేవాడు శివుడే అయితే మరి చోరులకి పాపం అంటదా? ఇది కూడా ప్రశ్న. ఎందుకంటే ఎన్ని ప్రశ్నలు పుడతాయో ముందు నేను ఊహించుకోవాలి. అదొకటి, చోరులకి ఆ పాపం చేస్తే ఇదే మనకు పాపపుణ్య వ్యవస్థలో చాలా కన్ఫ్యూజన్లు వస్తూ ఉంటాయి. వాడు కర్మ కొద్దీ వాడు చచ్చాడండి, అందుకు వాడు చంపేశాడు. వాడు కర్మ కొద్దీ వాడు చచ్చినప్పుడు చంపిన వాడికి దోషం ఏముంది? వాడి కర్మ కొద్దీ ఈశ్వర ప్రేరణ చేత దొంగ వచ్చినప్పుడు ఆ దొంగ ఈశ్వర స్వరూపుడు, దొంగకు పాపం అంటదా? ఇది ఇక్కడ విశేషం. దీని గురించి తెలుసుకోవాలంటే ఆ దొంగకి పాపం చేసే సంస్కారం ఉంది వాళ్ళో. వాడు ఎలాగైనా దొంగతనం చేస్తాడు, వాడు ఆ దొంగతనం చేసి పాపం అనుభవిస్తాడు. వాడు వాడి యొక్క ఆ సంస్కారములు ప్రేరేపిస్తున్నాయి ఆ దొంగని పాపం చెయ్యమని. అయితే ఆ చేసే పాపం ఏమిదో వీడి మీదే జరిగింది అంటే అది అనుభవించే పాపం వీడి దగ్గర ఉంది అన్నమాట. అది అర్థం. అది యోగంలో తేడా తప్ప వీడు దొంగలాడాడు కదా అని వీడిని ఈశ్వర ప్రేరణను విడిచిపెట్టాడు. వాడికి వేయాల్సిన శిక్ష మళ్ళీ వాడికి వేస్తాడే వదలలేడు. ఈ విధంగా అటు శిక్షిస్తాడు. వాడి ప్రేరణ వాడి విధి కాకపోతే మరుగు దగ్గరికి వెళ్తాడు. అయితే ఈశ్వరుణ్ణి కానీ ప్రార్థిస్తే వాడు మన దగ్గరికి రాకుండా జాగ్రత్త పడతాం. అందుకు ఈశ్వరుడు ఈ రూపంతో ఉన్నవాడు అని చెప్పాం. అసలు ఇందిర దొంగలు ఆయన అన్నామే, అసలు ఆయన యొక్క దొంగతనం గురించి ఎప్పుడైనా ఆలోచించామా? ఎంత దొంగ అండి ఆయన. దొంగ అయిన వాడు కేవలం దొంగలనే వృత్తిలో ఉన్నవాళ్లే కాదు, ప్రతి వాడిలో దొంగున్నాడు. గుర్తుంచుకోండి, మనలో ఎన్ని దొంగ బుద్ధులున్నాయో మనకు తెలుసు. ఏ నెగిటివ్ చెప్పినా ఎదురుగా ఉందేమో చూస్తాం, ఏ మంచి చెప్పినా నాలో ఉందేమో అనుకుంటాం. ఉందేమో కాదు, ఉందనే అనుకుంటాం. అది వచ్చింది ప్రారంభం. చెడు మాత్రం ఎదురుగా చూస్తాం, అది మన వ్యవస్థ. కానీ పరిశీలించేస్తే మనలో దొంగతనం చాలా ఉంది. కల్లా కపటం ఈ రెండే దొంగటే. ఎంత కపటపు బుద్ధులండి. లోపల ఒకటి ఉంచుకుంటాం, బయట ఒకటి మాట్లాడతాం. ఎందుకు అలా మాట్లాడుతున్నాడు? చచ్చచ్చే నేను అలా మాట్లాడలేదే, అది లోపల నువ్వు ఫలానా అంటున్నావు కదా అని చెప్తే మళ్ళీ గొడవ. ఒప్పుకోడు తొందరగా. కపటం ఆ వ్యవస్థ, మానసిక వ్యవస్థ ఇది పెద్ద దొంగతనం. పైగా ఎక్కడ ఒక పెద్ద పచ్చని మేడ చూసినా బలి కట్టాడు కదా, మరి అంతే అన్యాయంగా సంపాదించాడు కట్టాడు. వాడు అన్యాయంగా సంపాదించాడు వీళ్ళు అకౌంట్ చూసి వచ్చినట్టు. అసలు బాధ ఏమిటంటే అది తన దగ్గర లేదే అనేది ఆ అసూయ అసలు బాధ వాడికి. ఆ అసూయ ఏం చేసింది? ఆ సొమ్ము తన దగ్గర లేదే, అది నాదైతే బాగుండు అని అప్పుడే వీడి మనసు దొంగలాడేసాడు. భయం చేత కొంతమంది మంచివాళ్ళుగా మిగిలిపోయారండి. అవకాశం లేక చాలామంది మంచివాళ్ళు అయిపోయారు పాపం లోకంలో. అవకాశం ఉంటే ప్రతి వాడు దోచుకోగలడు పాపం. అందుకు దొంగలతో ఆ ప్రపంచమంతా చెడిపోతుంది అంటారు. ఇద్దరు కలిస్తే ప్రతి ఇద్దరు మాట్లాడినా ప్రపంచం చెడిపోతుంది అని ప్రతి ఇద్దరు మాట్లాడుకుంటుంటే ఏ ప్రపంచం చెడిపోయింది ఎవరికి అర్థం కాదు. అందుకు అందరం చెడిపోయే ఉన్నామని తెలుసుకుని ప్రతి వాడిలోని దొంగున్నాడు. కల్లా కపటం దాగి ఉన్నాయి ఎన్ని. అయితే మనం అనుకుంటాం కపటంతా అవతల వాడిని కప్పేశామని. అవతల వాడిని కప్పలేదు, నీ లోపల ఉన్న సత్యస్వరూపుడైన పరమేశ్వరుని కప్పేస్తున్నావు ఈ కపటం చేత. అలాంటి ఒక కపటం ఉన్న మనస్సుందే దీనికి ఎప్పుడు. అందుకే శంకరులు అంటారు, ప్రలోభాజ్యై అర్థాహరణ పరతంత్రో ధనిగృహేహి ధనిగృహే ప్రవేశోద్యుక్త సంభ్రమతి బహుదా తస్కరపతే ఇమం చేతశ్చోరం కథమిహ సహే శంకర విభో తవాధీనం కృత్వా మయి నిరపరాధం కురు కృపా. ఓ దొంగల నాయకుడా, మంచి దొంగల నాయకుడు ఉన్నాడు అనుకోండి, వాడు ఏం చేస్తాడు? గొప్ప గొప్ప దొంగలందరినీ ఏరుకుని తన కంట్రోల్లో పెట్టుకోవాలి. మరి ఇంత దొంగల నాయకుడు వేని నీ కన్ను కప్పి ఒక దొంగన్నాడయ్యా, వాడున్నాడు వాడిని తీసేసుకో, వాడి వల్ల నాకు అనవసరంగా చెడ్డ పేరు వచ్చేస్తుంది. వాడెవడు? ఇమం చేతశ్చోరం, నా చిత్తం అనే దొంగన్నాడు. వీడు ఎట్టాంటి వాడంటే ప్రలోభాజ్యై, ప్రలోభాదులు మొదలైన వాటితో అర్థాహరణ పరతంత్ర, ధనాన్ని దొంగలించాలనేటటువంటి బుద్ధితో ధని గృహే ప్రవేశోద్యుక్త సన్, అందరి ఇళ్లలోకి ప్రవేశించి దోచుకుంటూ ఉంటాడయ్యా. ఇట్లాంటి దొంగగుడు ఉంటే కథమిహ సహే శంకర విభో, ఎప్పుడైనా సరే ఒక రంగంలో ప్రముఖుడైన వాడు తన మించి ఒకడు ఎదిగిపోతుంటే చూడకూడదు, వాడిని వెంటనే తెచ్చుకొని వాడిని డామినేట్ చేసి. అందుకు నీలాంటి పెద్ద దొంగల నాయకుడు ఉంటూ ఉంటే ఈ దొంగని ఎందుకయ్యా చలామణి చేస్తావు, వీడిని తీసుకుని నీ జనంలో కలుపుకో. తస్కరపతే ఇమం చేతశ్చోరం కథమిహ సహే శంకర విభో తవాధీనం కృత్వా, ఈ మనస్సు అనే దొంగని నీకు అధీనం చేసుకుని వాడిని అధీనమైపోతే ఇంకా నాలో దోషమే ఉందయ్యా, మనస్సే కదా దోషాల వాళ్ళం, మనస్సును నువ్వు తీసుకుంటే ఇంకా నేను శుద్ధుణ్ణి. మరి నిరపరాధే కురు కృపాం, అప్పుడు నాపై దయ చూపించవయ్యా అని అడిగారండి. ఎంత గొప్ప విశేషం చెప్పారు. అందుకు దొంగల నాయకుడైన ఆ పరమేశ్వరుడు కపటపు బుద్ధిని దోచుకోమని చెప్పాలి. కపటంతో అవతల వాళ్ళకి టోపీ పెట్టేమని కాదు, మన ఆత్మని మనం నాశనం చేసుకుంటున్నామని గుర్తు చేసుకోవాలి. కనుక ఈ దొంగని ముందు కంట్రోల్ చేయవయ్యా అని దొంగల నాయకుడిని అడిగారు శంకరులు. ఇది నేర్చుకోవాలి. ఇలాగే ఈ దొంగడు యొక్క సుగుణములు కూడా చాలా ఉన్నాయండి. కొందరు చాలా ఫ్రాంక్ అండి అంటూ ఉంటారు, ఎవరి దగ్గర చెల్లే చోట, చల్లని చోట ఏం ఫ్రాంక్ అండి. ఆఫీసర్ దగ్గరికి వెళతాం, ఫైల్ చూపిస్తాం, వాడు రెండు తిడితే వీడు మనసులో 10 తిడతాడు. బయటకు ఏంటంటున్నావు, ఏమన్ లేదండి మీలాంటి వాళ్ళు లేరండి అంటాడు. అది నిజమే, నేను అలాంటి వాడిని, నా అలాంటి వాడు లేడు, నాలాంటి దుర్మార్గుడు లేడా నాలాంటి సన్మార్గుడు లేడా అది వేరే విషయం. లోపల మాత్రం అనేక తిట్లు, బయటకు మాత్రం హీహీ నమస్కారం. ఇంత కపటం అండి. అక్కడ కపటం లేకపోతే అక్కడ నేను ఫ్రాంక్ అండి అంటే అయిపోయింది అక్కడ. కనుక చెల్లే చోట ఫ్రాంక్ అంతా కూడా. అందుకు ప్రతి వాడిలో ఉంటుంది ఈ ధర్మం ఉండాలి కూడా. అందుకు అవసరమైనంత వరకు మంచిదే. ఇందాక చెప్పినట్టు పాజిటివ్ అండ్ నెగటివ్ ఏదుందో ఇవన్నీ కూడా ఇలా మనం భావించినప్పుడు ఆ దొంగల నాయకుడు దొంగతనాన్ని మాత్రం ఎందుకు ఊరుకోవాలి, ఆయన దొంగతనం కూడా బయటపెడదాం. ఏమిటయ్యా దొంగతనం? గురు తెరిగిన దొంగ, వీడి గురిలోన దాగి దొంగ, తావి కొన్న దొంగ తగిలి పట్టుండిదే గోవులను దొంగ కూగూగు. ఈ దొంగావతారమే కృష్ణావతారం అంటే మరి ఏంటి కదా. కృష్ణుణ్ణి జార చౌర మేరు ధీర సాధు జన మందార అన్నారు రామదాసులు వారు. ఆ చౌరత్వం అంతా చూపించాడు. ఈ వంచతే పరివంచతే ఇవన్నీ మీకు రేపల్లెలో చూపించి ఎలా వ్యవహరించాడు, అందులో ఆయన ఎంత తత్వాన్ని ఆవిష్కరించాడు. ఈ ఆ విధంగా ఇక్కడ మనకి ముందు చెప్పినట్లుగా గోపాలుడు విష్ణువు కూడా కనిపిస్తాడు. ఇదంతా మనకి భాగవతంలో కనిపించే కృష్ణస్వరూపమే. పైగా పెద్ద దొంగ ఆయనేట. దొంగ అంటే ఉష్ణీషినే గిరిచరాజ కులుంచానాం పతయే నమః అని మరొకటి. కులుంచానాం ట్రెస్పాసర్స్ అని చెప్తున్నాడండి ఇక్కడ, కబ్జాదారులు వాళ్ళ రూపంలో ఉన్నటువంటి వాడికి కూడా నమస్కారం పెట్టారు. ఉష్ణీషినే అంటే ముసుగు వేసుకు తిరిగే వాళ్ళు అని అర్థం. ముసుగులు వేసుకుంటారు కనబడకుండా, ముసుగు దొంగలు ఉన్నారు అలా ఉండేవాళ్ళు అని అర్థం. ఈ ముసుగు దొంగ ఉన్నారే, ఆ ముసుగు దొంగ కూడా ఈయనే. ఆయన పెద్ద ముసుగు దొంగ. అందుకే మరుగేలరా ఓ రాఘవ, మరుగేల చరాచర రూప పరాత్పర సూర్యసుధాకర లోచన, విశ్వమంతా నీవే నిండి ఉన్నావే కానీ కనబడట్లేదే. ఇంతకంటే దొంగతనం మరేముందయ్యా, ప్రతి చోట ఉండి కనబడకుండా దాక్కున్నావు. అందుకు ఆ కనబడకుండా దాక్కున్న వాడిని పట్టుకోవాలి. నా ఒంటి నిండా నీ చైతన్యాన్ని నింపి ఎక్కడో కొండ గుహల్లో దాక్కున్నట్టు నా హృదయ గుహలో కనబడకుండా దాక్కున్నావు. ఈ దొంగని పట్టడం మహా కష్టమవుతోంది నాకు అని అడుగుతున్నారు. అందుకు ఇప్పుడు చెప్పండి ఎవడు దొంగ? ఆయన అంత దొంగ గనుకనే విశ్వంలో ఈ దొంగ వ్యవస్థ అంతా పెట్టాడు. ఆ సూర్యభగవానుడు మనకు తెలియకుండానే అన్నీ తీసుకుపోతున్నాడే. ఇలాగా కాలం అతి పెద్ద దొంగ. ఈరోజు ఈ వస్తువు నాది అనుకుంటే మనకు తెలియకుండానే తీసుకుపోతుంది. కాలం మనం చూస్తూ ఉండగా దొంగలాడే పశ్యతో హరుడు. ఇలాగ కాలస్వరూపుడైన పరమేశ్వరుడు దొంగే. కనుక చోర వ్యవస్థ అనేటటువంటిది ఈశ్వర వ్యవస్థలో ఒక భాగం. ఎన్ని యాంగిల్స్లో ఈ దొంగలను అర్థం చేసుకోవచ్చు మీరు ఆలోచించండి. ఇలాగా ఉన్నటువంటి ఈ దొంగ మనల్ని అఘోర రూపుడై అనుగ్రహించాలి అని చెప్పి ఆ ఘోరమైన స్వరూపాన్ని ఇక్కడ వరకు వివరించుతున్నారు. నమ ఆయచ్ఛద్యో విసృజద్భ్యచ్చవో నమ నమోశ్చద్యో విద్యద్భ్యశ్చవో నమ నమ ఆసీనేభ్యశయానేభ్యశ్చవో నమ అని వస్తుంది. ఇక్కడ ఈ మూడవ అనువాకానికి అంతటికి కలిపి ఒక మంత్రంగా చెప్పారు ఇది. ఈ మంత్రగుచ్ఛానికి అధిదేవత ఎలా ఉంటాడో ఆ రూపాన్ని నిన్న చెప్పుకున్నాం మనం. ఒక్కొక్క మంత్రం అధిదేవత ఎలాగుంటారని ముత్యాల సంపదతో ఉన్నటువంటి ఆ స్వామిని వర్ణించాం. అలాగే చంద్రార్థమౌరిం కాలారిం వ్యాళ యజ్ఞోపవీతినం అనేటువంటి శ్లోకంలో స్వామి యొక్క మూర్తిని అధ్యబోచ అధివక్త మంత్రానికి అధిదేవత చెప్పాం. ఇక్కడ ఈ మొత్తం మంత్రాలకి అధిదేవతగా ఉన్నటువంటి వాడు ఆ పరమేశ్వరుడు ఎలాగో చూడండి వర్ణిస్తున్నారు. రూపయవ్వన సంపన్న ముత్తేవ వన దేవత పుష్పిత అశోక పున్నాగ సహకార శిఖోపమహ అమ్మవారు ఉన్నారు ఆయన పక్కన. ఈ స్వరూపంలో ప్రతి స్వరూపంలో ఆవిడ ఉంటారు పక్కన. ఆవిడ ఎలా ఉన్నారంటే రూపయవ్వన సంపన్న మూర్త్యేవ వన దేవత. ఎందుకంటే అడవుల్లో తిరిగే దొంగల గురించి కూడా ఇక్కడ వర్ణించారు. అరణ్యానాం పతయే నమః. అడవుల్లో తిరిగేవాడు నిచేరవే పరిచరాయ, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్న దొంగలు, బాగా ఆక్రమించి తిరిగే దొంగలు అంటే బందిపోడు దొంగలు మొదలైనటువంటి వాళ్ళు, గుంపులు గుంపులుగా తిరిగే దొంగలు ఎందరోనో వర్ణించారు ఇక్కడ. ఈ రకరకములైనటువంటి దోపిడీదారులు దొంగలు వీరందరినీ వర్ణించినటువంటి మహామంత్రానికి అధిదేవత ప్రత్యర్థి దేవతలుగా చెప్పబడుతున్నటువంటి ఈశ్వర స్వరూపం ఎలా ఉందో ఇక్కడ చూడండి. రూపయవ్వన సంపన్న అమ్మవారు ఆ త్రిపుర సుందరీదేవి మూర్త్యేవ వనదేవత. వనదేవతే రూపు కట్టుకున్నదా అన్నట్లుగా పువ్వులతో చేసిన వస్త్రాలు ధరించింది ఆవిడ. అంటే ఆరణ్యకములైన ఆటవికమైన పువ్వులతో అల్లిన వస్త్రం వేసుకుంది. ఆ వస్త్రాలు ధరించి ఆ తల్లి అకళంక శరత్పూర్ణ చంద్రబింబ సమానన, ఆ ముఖంలో ఏ మచ్చా లేనటువంటి పూర్ణ శరత్కాలపు చంద్రుని వలె ప్రసన్న వదనంతో ఉన్నది ఆ తల్లి. ప్రాతర్వి బుద్ధ పద్మాభం వసానం చర్మ కోమలం, అమ్మ యొక్క ఆ శరీరం అంతా కూడా అప్పుడే వికసించిన కమలము వలె శోభిస్తూ ఉండగా అక్కడ స్వామి ఆ తల్లి పక్కనే ఉన్నారట. ఆయన ఎలా ఉన్నారు అంటే అపూర్వమైన సౌందర్యంతో ప్రకాశిస్తున్నాడు ఆ పరమేశ్వరుడు. చక్కగా తల బిగించి జటాజూటం కట్టుకుని దానిపై ఒక నెమలి పించాన్ని పెట్టుకున్నట్ట ఆయన. చూడండి స్వరూపం అలా పెట్టుకుని ఆటవికులకి అవసరమైనటువంటి వస్త్రధారణ చేసి తాను ధనుస్సుని బాణాన్ని అమ్మవారి చేతికి ఇచ్చేసట. విలాసంగా తన ఎడమ చేతిని అమ్మవారి నడుం చుట్టూ చుట్టేట. ఆయన ఆ చుట్టుకున్నప్పుడు ఒక వడ్డాణం పెట్టినట్టు ఉండి కుడి చేత్తో పూలగుత్తి పట్టుకుని ఉన్నట్ట. ఇలా ఉన్నటువంటి ఆది కిరాతస్వామి ఎవరైతే ఉన్నారో ఆయన దీనికి అధిదేవత అని చెప్పారు. ఈ స్వరూపాన్ని తలంచుకుంటే చాలు ఈ దొంగల బాధలు ఏవి మనకి మన దేశానికి ఉండవు. ఆ విధంగా కాపాడమని ఈ స్వరూపాన్ని మనం నమస్కరిద్దాం. ఇది ఆదికిరాత స్వామి యొక్క అద్భుతమైన స్వరూపాన్ని ఇందులో వర్ణించి చూపిస్తున్నారు. ఇందులో అమ్మవారి చేతికి ఎందుకయ్యా ఇవి ఇచ్చేసాడు అంటే అర్థం పరమేశ్వరుడు ఆయుధాలన్నీ ప్రకృతి ద్వారా ప్రయోగించుతున్నాడు, అందుకే ఆ తల్లికి అప్పచెప్పాడు. ఆయన మాత్రం స్వాత్మారాముడై ఆనంద స్వరూపుడై ఉన్నాడు. అది మనకి ఈ రూపంలో కనిపిస్తున్న ఒక అద్భుతమైన భావన. ఇక ఈ స్వామి యొక్క రూపముల్లో మళ్ళీ తర్వాత వర్ణించేవి ఆసీనేభ్యశయానేభ్యశ్చవో నమః నమస్వపద్భ్యో జాగ్రద్భ్యశ్చవో నమః నమస్తిష్ఠద్భ్యో ధావద్భ్యశ్చవో నమః నమస్సభాభ్య సభాపతిభ్యశ్చవో నమః నమో అశ్వేభ్యో అశ్వపతిభ్యశ్చవో నమః. ఇది ఇక్కడ ఒక అద్భుతమైన భావన ఉంది. అశ్వేభ్యో అశ్వపతిభ్యశ్చవో నమః అనే దాంట్లో తీసుకోవాలి. గుర్రాల రూపంలో ఉన్నవాడు గుర్రములకు నాయకుడుల రూపంలో ఉన్నవాడు అని వర్ణించారు. సరే గుర్రాలు అనే స్థూలార్థం వదులుదాం. గుర్రాలకి ఇంద్రియార్థములు ఉన్నాయి, ఇంద్రియములు అని అర్థం. ఇంద్రియాలను నడిపేవాళ్ళు, ఇప్పుడు గుర్రాలు నడిపేవాళ్ళు గొప్పవాళ్ళు అంటే గుర్రాలు నడిపేవాళ్ళే గొప్పవాళ్ళు అయితే ఆ గుర్రం కుంటిదైతే, అందుకు గుర్రాలు గొప్పవి కావాలి, గుర్రాలు నడిపేవాళ్ళు గొప్పవి కావాలి. అందుకు ఇంద్రియాలకి పటుత్వం ఉండాలి, ఇంద్రియాలను నడిపేటటువంటి చైతన్యానికి పటుత్వం ఉండాలి. అందుకు అశ్వముల రూపంలో ఉన్న రుద్రునికి నమస్కారం, అశ్వపతుల రూపంలో ఉన్న రుద్రునికి నమస్కారం అని. ఈ అశ్వముల రూపంలో ఉన్న రుద్రుడు ఎలా పనిచేస్తున్నాడో అర్థం చేసుకోవడానికి ఆసీనేభ్యశయానేభ్యశ్చవో నమః స్వపద్భ్యో జాగృద్భ్యశ్చవో నమః తిష్ఠద్భ్యో ధావద్భ్యశ్చవో నమః అనేది అర్థం చేసుకోవాలి మనం ఇక్కడ. స్వామి ఆసీనేభ్య కూర్చున్నటువంటి వాళ్ళ రూపంలో ఉన్న రుద్రుడికి నమస్కారము. ఇది బహువచనం. ఇది ఆసీనేభ్య కూర్చున్న వారి రూపంలో ఉన్నవాడు. శయానేభ్య పడుకున్న వాళ్ళ రూపంలో ఉన్నటువంటి వాడు, స్వపద్భ్య నిద్రించే వాళ్ళ రూపంలో ఉన్నవాడు. శయాన అంటే సాగోరడు, స్వపద్భ్య అంటే నిద్రపోవడం, జాగ్రద్భ్య మెలకువగా ఉండడం, తిష్టద్భ్య నిలచి ఉండడం, ధావద్భ్య పరిగెత్తడం, ఇన్ని రూపాలతో ఉన్నవాడికి నమస్కారం. ఎంత గొప్పగా భావించారు చూడండి. అంటే పడుకున్నవాడు రుద్రుడే, లేచి నిల్చున్నవాడు రుద్రుడే, పరిగెత్తేవాడు రుద్రుడే, కూర్చున్నవాడు రుద్రుడే, సాగోరినివాడు రుద్రుడే అని వర్ణించడంలో సృష్టిలో ఏవైనా ఇన్ని ఈ రూపాలే మనకు కనిపిస్తాయి. ఇన్ని రూపాలతో రుద్రుడు కనిపిస్తున్నాడు అని నమస్కరించాలి. ఇక్కడ మరొకటి, వీళ్ళు బయట ఉన్నవాళ్లే కాదు, మన లోపల చైతన్యం ఇన్ని విధాలుగా పనిచేస్తుంది. మనలో కూడా ఆసీనేభ్య రూపంతో రుద్రుడు లేకపోతే కూర్చోలేం మనం. నేను కింద కూర్చోలేనండి, కుర్చీ వేస్తే కూర్చుంటాను, కింద భోజనం చేయలేనండి, టేబుల్ వేస్తే కూర్చుంటాను. ఎందుకంటే కాళ్ళు మడత పెట్టడం అనేటటువంటి కూర్చునే భంగిమలు కూడా తెలియని దేశాల నుంచి వచ్చిన సంస్కృతి అది. వాడికి మనం మఠం వేసి కూర్చోగానే ఓ భలే కూర్చున్నాడే అనగానే అక్కడ యోగా సెంటర్ పెడతాం మనం. ఎందుకంటే వాళ్ళ మఠం వేసుకోవడం కూడా రాదు వాడికి. మన దేశంలో చిన్నప్పటి నుంచి అలవాటు చేశారు, కాళ్ళు కీళ్ళు సాగేవన్నీ కూడా నిత్య జీవితంలో వ్యవహారంలో పెట్టారు. సరే, ఆసీనేభ్య మనలో కూర్చునే శక్తిగా ఉన్న రుద్రుడికి నమస్కారం అనర్థం. ఈ ఆసీనేభ్య అని భగవచనం ఎందుకు వాడారంటే, ఆ కూర్చోవాలంటే ఇంద్రియాల్లో ఎన్ని సహకరించాలో చూడండి. ఇక్కడ వెన్ను సహకరించాలి, వెన్ను నుంచి తుంటి ఎముకల నుంచి తొడల వరకు, కేళ్ల వరకు, పాదాల కొన వరకు సహకరిస్తే గానీ మన ఆసీనేభ్య కాలం. పాపం కొందరు కూర్చోగలరు కానీ సాగోరలేరు, శయానేభ్య అదో అవస్థ. ఆ లోపల రుద్ర చైతన్యం ఎన్ని విధములుగా పనిచేయాలో చూడండి. వాడు పూర్వకృత పాపముగా ఘోర రూపంలో కానీ పనిచేస్తే వాడు కూర్చోలేడు. కీళ్ల నొప్పులు, కాళ్ళ నొప్పులు ఇవన్నీ వ్యవస్థలు ఎందువల్ల వస్తాయి? శయానేభ్య చక్కగా శయనించేవాడు, నిద్ర కొందరికి పట్టదు, అందుకు నిద్ర రూపంలో ఉండేవాడు. అది కూడా మనలో నిద్రపుచ్చేవాడు కూడా ఉన్నాడు. అతడు నిద్రపుచ్చితేనే మనం నిద్రపోగలం. తల్లి ఎలాగైతే రాత్రిగానే పిల్లవాడిని నిద్రపోమ్మని పొద్దున్న ఎలా లేపుతుందో, ఇది తల్లి బయట లేపుతుంది, కానీ లోపల తల్లిలాంటి స్వామి మనల్ని నిద్రపుచ్చితేనే అసలు నిద్రపోతాం, లేకపోతే ఎన్ని జోలపాట్లు పడిన నిద్రపో. పోను అలా నిద్రపోతుంటే తల్లి మాత్రం నిద్రపోనిస్తుందా? పిల్లాడిని పొద్దుట లేపదు. ఆ తల్లి లేపినా లోపల వాడిని నిద్ర లేపకపోతే వీడు లేవలేడు. వాడు ఆ లోపల ఒక్కసారి జాగ్రత్త రూపంలో లేపుతాడు. అందుకే మనం రాత్రి నిద్రపోగలుగుతున్నాం, పొద్దుట్లేస్తున్నాం. అంటే మనలో నిద్రపుచ్చి నిద్ర లేపే రూపంలో ఉన్న రుద్రునికి నమస్కారం. అది నమ స్వపద్భ్యో జాగ్రద్భ్యశ్చవో నమ. అలాగే తిష్టద్భ్య, ఇద్దరు చేయిస్తే గానీ నిలబడలేని అవస్థలు లేకుండా చేసేవాడు తిష్టద్భ్య. మనల్ని నిలబెట్టేటువంటి చైతన్యం లోపలుంది, అదే లేకపోతే నిలబడగలమా అండి? అంతేకాదు ధావద్భ్య, పరిగెత్తే శక్తి మనలో ఉంది. అంటే చైతన్యం అనేటువంటిది ఇంద్రియముల్లో ఎలా కదులుతుందో ఈ మంత్రాల్లో చూపిస్తున్నాడు. ఎంత అబ్జర్వేషను, దానిని ఈశ్వర స్వరూపంగా చూడడం అనేటువంటి స్థితి చూడండి. అందుకే ఈశ్వర నాట్యం అంతా ఇక్కడే కనిపిస్తుంది. నాట్యం అంటే ఇంకేంటండి? మనం ప్రతి వాడు డ్యాన్సరే, అవునా కదా అండి? ఎన్ని డ్యాన్సులో, ఎన్ని డ్యాన్సులో. ఆ డ్యాన్స్ అంటే మూమెంట్, చైతన్యం. చైతన్యం మూమెంటే డ్యాన్స్. అందుకు ఆసీనభ్య, శయానభ్య, తిష్టభ్య, గదావద్భ్య, పొద్దున్న లేచి ఒక డ్యాన్స్, కూర్చునో డ్యాన్స్, కదులుతూ డ్యాన్స్, వంగుని డ్యాన్స్, ఎన్ని ఇన్ని డ్యాన్సులు మన చేత చేయిస్తున్నవాడు డ్యాన్సర్ నటరాజు. వాడు ఇక్కడ ఉన్నాడు మనలో. కనుక మన లోపల ఈశ్వర చైతన్యం ప్రతి అణువులో డ్యాన్స్ చేస్తుంది ఇన్ని రూపములుగా. అందుకే నా శరీరం అనే స్టేజ్లో డ్యాన్స్ చేస్తున్న నర్తకుడు ఒకడున్నాడు అని తెలుసుకో. ఆసీనభ్యశయానభ్యశ్చవో నమః అని మొదలుపెట్టి స్వపద్భ్యో జాగ్రద్భ్యశ్చవో నమః, తిష్టద్భ్యో ధావద్భ్యశ్చవో నమః చెప్పి ఇలా నాట్యం చేసి ఆయనే చిదంబర సభాపతి అయిన నటరాజని సభాభ్య సభాపతిభ్యశ్చవో నమః అని నటరాజ స్వరూపాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. ఈ నటరాజు మన బాడీలో ఈ మూమెంట్లన్నీ చూపించకపోతే సరిగ్గా లేవు. అందుకు ఘోర రూపములతో వీటిని పనిచేయడం మానించేయకుండా అఘోర రూపుడవే నా శరీరం అంతా కూడా పనిచేయవయ్యా అని దేహాన్ని అంత గొప్పగా ఈశ్వర చైతన్య క్షేత్రంగా దర్శించు గాని దేహాన్ని నిరసించకు. ఈ దేహం ఏముంటే పోయింది అన్నట్టుగా దేహాన్ని ఏనాడు చూడకూడదు. ఇది ఆయన నాట్యం చేస్తే స్టేజ్ ఈ దేహం. ఇందులో ఆ డాన్సర్ డాన్స్ చేస్తున్నాడు. ఆయన డాన్స్ చేస్తున్నప్పుడు స్టేజ్ని ఎలా ఉంచుకోవాలో ఈ దేహాన్ని అంత పవిత్రంగా, అంత ఆనందంగా, అంత ఉల్లాసంగా ఉంచాలి. డాన్స్ ఎందుకు చేస్తారండి? ఇట్స్ ఫర్ ఎంటర్టైన్మెంట్, అవును కదా, ఆనందం కోసం, ఉల్లాసం కోసం. అందుకే మన జీవితాన్ని ఆనందమయంగా గడపమని చెప్తుంది. ఏడుస్తూ ఏడుపు కొట్టుగా బ్రతకూడదు. ఈశ్వరుడు నాట్యం చేసే ఈ రంగంలో నీ శరీరంలో ఆసీనుడై శయానుడై ఆయనే ఉన్నాడయ్యా. ఆయనే లేకపోతే నిద్రపో, లేవలేవు, కూర్చోలేవు, నడవలేవు. ఇవన్నిటిగా నీలో నిత్యం నర్తిస్తున్న ఈశ్వర చైతన్యాన్ని చూస్తే నువ్వు ఆయనలో తన్మయుడవై ఆనందిస్తావు. ఆ ఆనందం అనుభవించమని ఇక్కడ చెప్తున్నాడు ఆ సభాపతి సొగసు. రేపు చూసుకుందాం. ఈరోజుకి ఇంతటితో స్వస్తి. సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు. నమస్

0: On hearing this announcement, please contact us immediately at shaivam@shaivam.org. This radio service has been moved to a new address and the service at this address will be discontinued shortly. Therefore, please contact us immediately at shaivam@shaivam.org. Thank you. Om Namah Shivaya.
1: Om Namah Shivaya. Dear listeners of Shaivam.org Radio, the size of our audio collection continues to grow day by day. We now host more than 25,000 audio recordings. In order to make these extensive resources more accessible and beneficial to our radio listeners, we have reorganized our program schedule. Thirumurai Music and Thirumurai Discourses will be broadcast on Thirunariya Tamilosai. Philosophical Discourses and Periyapuranam Lectures in Tamil will be broadcast on Shivatattvam. Programs in languages other than Tamil will be broadcast on Shaivalahari. As a result of these changes, there will be some adjustments to program timings. We trust that you will kindly accept these schedule changes with understanding and patience. We also request you to encourage your relatives and friends to listen to and benefit from our radio services. Om Namah Shivaya.
2: Tatascha Sumati Srivan Shiva Pooja Parayanaha. అప్పటి నుంచి ఈయన పరమానంద భరితుడే శివ పూజ చేసుకుంటున్నాడు. ఉషస్యేవ సముత్థాయ నిత్యం భక్తి సమన్విత. ఉషక్కాలంలోని నిద్రలేచి భక్తు వివిధములైనటువంటి కుసుమాలను తెచ్చుకుంటున్నట్ట. అది కూడా తుమ్మెదలంటని పువ్వులు. నా జిఘ్రంతి ప్రసూనాని యావద్ భ్రమర పంక్తయ తావదేవ వనంగత్వా తైస్తై సద్య సమాపృతై. ఈ విధంగా వ్యాఘ్రపాదం నిరంతరం శివారాధన చేసుకుంటూ ఉన్న సమయంలో ఒక రోజున వాళ్ళ నాన్నగారు వచ్చారట ఈయన చూడాలని. మధ్యందిన మహర్షి దీక్ష ఇచ్చి పంపించి వేశాడు. అయితే నిన్న ఎవరో అడిగారు, వ్యాఘ్రపాదుడి నామం రాకముందు ఈయన పేరేమిటండి అని. కొన్ని ప్రసిద్ధ నామములకి పూర్వనామాలు శాస్త్రములు ఎందుకు చెప్పబడలేదు. ఇప్పుడు అగస్త్యుడు అనే నామం ఉన్నది. అది పర్వతాన్ని నిగ్రహించడం కారణంగా ఆయనకు అగస్త్య నామం అందులో కనబడుతుంది. అందుకు మునుపు పేరేమిటండి అని మనం అడిగితే శాస్త్రంలో కనబడదు. అయితే మునుపు కూడా అగస్త్యనామం ఉన్నంత మాత్రాన్ని ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళకి పేర్లు పెట్టిన వాళ్ళు కూడా మహర్షులు, ద్రష్టలు. అలాగే ఈయన పూర్వనామం ఏమిటని. కానీ మాధ్యందిన మహర్షి, మాధ్యందిన పుత్రుడు గనక మాధ్యందిన మహర్షి అని వ్యవహారం మాత్రమే ఇతరుకు ఉన్నది. కానీ వ్యాఘ్రపాదుడనే పేరే ప్రసిద్ధి ఉండడం చేత ఆ పూర్వనామం పేర్కొనలేదు. ఋషుల గ్రంథాల్లో కొన్ని నామములు చెప్పబడవు. అంత మాత్రం చేత వాళ్ళకి ప్రాధాన్యం లేదని కాదు. ఈ విధంగా ఆ వ్యాఘ్రపాదుడు శివ సాక్షాత్కారం పొంది శివుని అనుగ్రహం చేత ఇంత ఘనకీర్తిని సంపాదించినందుకు ఆ పుత్రుణ్ణి చూడాలని వచ్చాడు తండ్రి. ఈ తిల్లవనానికి చేరుకున్నారు. అయితే ఆయన వనంలోకి వచ్చినప్పుడు ఆయన వచ్చారన్న వార్త తెలుసుకుని పరుగు పరుగును బయలుదేరి తండ్రిని చూసిన ఆనందంతో ఆయన భక్తిభావంతో పాదాలపై పడి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆయాంతి పితరం ప్రీతం దృష్ట్వా పుత్ర ససంభ్రమం ప్రత్యుద్గమ్య తదాసజ్జ ప్రణనామ మహీతలే. ఎప్పుడైతే సాష్టాంగ నమస్కారం చేశారో వెంటనే ఆయన లేపి సముత్థాప్య పరిశ్వజ్య పునః పునః పైకి లేపి గట్టిగా ఆలింగనం చేసుకుని ఒళ్ళంతో నిమిరేట. ఒకటి పుత్రవాత్సల్యం, రెండవది నేనిచ్చిన దీక్షను నువ్వు సాఫల్యం చేసుకున్నావు, పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొందావు. ఇది నేను తెలుసుకుని ఋషుల వాక్కుల ద్వారా నిన్ను చూడాలని వచ్చానయ్యా అని చెప్పినప్పుడు నాన్న నా ఆశ్రమం చూద్దూ గాని రా అని తీసుకువెళ్ళట్టి పిల్లవాడు. హేమ పద్మ తటాకాక్షం తీర్థమాప శనేశనేహి. అక్కడ హేమ పద్మ తటాకము ప్రక్కనే ఉన్నటువంటి మూలనాథస్వామిని దర్శనం చేసి అటు తర్వాత తన యొక్క ఆశ్రమంలో తాను స్థాపించుకున్నటువంటి శివలింగాన్ని కూడా చూపించాడు. అప్పటి నుంచి అది వ్యాఘ్రపాదేశ్వర లింగము అనే పేరుతో ప్రసిద్ధిగా ఇప్పటికీ మనం వెళ్లి దర్శనం చేసుకోవచ్చు ఆ దివ్యలింగాన్ని. తత స్నాన విధి సజ్జ తస్మిన్ తీర్థవరే శుభే. ఆ హేమ పద్మ తటాకంలో స్నానం చేస్తూ నిత్యము మూలనాథస్వామిని దర్శిస్తూ తన పుత్రుడు ప్రతిష్ఠించిన శివలింగాన్ని అర్చిస్తూ కొంతకాలం మధ్యందిని మహర్షి కూడా అక్కడే ఉన్నారు. పైగా ఆరణ్యకమైనటువంటి ఫలమూలములు భక్షణ చేస్తూ వారు కాలక్షేపం చేస్తున్న సమయంలో ఒకరోజు ఇతను అన్నట్ట, నాయన నువ్వు బ్రహ్మచర్యాశ్రమాన్ని సార్థకం చేసుకున్నావు ఇంతవరకు, గృహస్థాశ్రమం స్వీకరించి దాన్ని కూడా సార్థకం చేసుకోవాలని నా కోరిక అన్నాడు తండ్రి. అంటే బ్రహ్మచర్యాశ్రమాన్ని సార్థకం చేసుకున్నావన్న మాట గొప్పగా చెప్పాడు ఇక్కడ. ఆశ్రమోయం త్వయా పూర్వ యథా శుచిమతా సుత ప్రసిద్ధోబు ద్వితీయోపి తథైవ క్రియతావిహ. ఆ మాట ఎంత సంస్కారవంతంగా ఉంది. బ్రహ్మచర్యాశ్రమాన్ని ఎలా ప్రసిద్ధం చేసుకున్నావో రెండవ దాన్ని కూడా అలా చేయవయ్యా. ఒక్కొక్క ఆశ్రమ ధర్మాన్ని పాటించినప్పుడు అది సార్థకం అవుతున్నది. కనుక బ్రహ్మచర్యాశ్రమంలో నువ్వు తపస్సుకి అధ్యయనానికి ప్రాధాన్యం ఇచ్చి తప ఫలాన్ని కూడా పొందావు గనక దీన్ని కూడా నా మాట విని స్వీకరించవలసింది అంటే పితృపాదుల వాక్యాన్ని శిరసా వహించాడు ఆయన. అప్పుడు తండ్రి వెంటనే తగిన సంబంధాన్ని చూశారు. వశిష్ఠ మహర్షి యొక్క భగిని అనగా సోదరి ఆమెనిచ్చి వివాహం చేసేట. వశిష్ట భగినీం కన్యాం శీలరూప విభూషణం సూనోస్తస్య విధానేన ధర్మపత్ని చకారహి. వశిష్ఠుని సోదరుని వివాహం చేసుకున్నాడు. అక్కడ వారు ఉభయులు శివార్చన చేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. ఆ దంపతులు వారికి ఇరువురు తనయులు ఉద్భవించారు. ఒకరు ధౌమ్యుడు, ఇంకొకడు ఉపమన్యువు. వ్యాఘ్రపాదన యొక్క పుత్రుడే ఉపమన్యు మహర్షి. ఉపమన్యు మహర్షికి చాలా చక్కటి చరిత్ర మనకి మహాభారతంలో శివపురాణాల్లో కూడా విస్తారంగా కనబడుతుంది. ఇక్కడ నేను విస్తారంగా చెప్పట్లేదు, ఎందుకంటే చిదంబర రహస్యం మనకు ప్రధానం గనక. అలాగని శివభక్తుడైన ఉపమన్యు గురించి చెప్పకపోతే ఒక దోషం ఉంది, అది భాగవతాపచారం అవుతుంది. పరమ భాగవతోత్తముడు ఉపమన్యు మహర్షి, పైగా శివాచార్యుల్లో చాలా ఉత్కృష్టమైనటువంటి వాడు. ఈ విషయం మనకు మహాభారత అనుశాసనిక పర్వంలో స్పష్టంగా కనబడుతుంది. శ్రీకృష్ణ పరమాత్మ ఉపమన్యు మహర్షి వద్ద శివదీక్ష తీసుకుని ఆయన శివునికే తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమవడం, ఉపమన్యు దగ్గర తాను పొందినటువంటి శివ సహస్రనామాలతో శివుని స్తోత్రం చేశాడు. ఆ శివ సహస్రనామాలనే కృష్ణ పరమాత్మ ధర్మరాజు మొదలైన వాళ్ళకు ఉపదేశించాడు. ఈ విషయం మనకి మహాభారత అనుశాసన పర్వంలో ఉన్నది. అంతేకాకుండా ఉపమన్యువు కృష్ణుడికి చెప్పినటువంటి శివశాస్త్రం అంతా కూడాను మనకి శివపురాణంలో కొన్ని అధ్యాయాలుంది. ఇందులో అపూర్వమైనటువంటి శివ విజ్ఞానం అంతా కూడా లభిస్తున్నది. కనుకనే శివభక్తులకి ఆచార్య స్థానీయుడు ఉపమన్యు మహర్షి. ఆయనకు ప్రత్యేకమైన చరిత్ర, అది ప్రత్యేకంగా చెప్పుకోవలసింది. ఇందులో మేళనం చేయలేము, ఎందుకంటే వాళ్ళ పరంపర చూడండి, మధ్యంధని మహర్షి, వ్యాఘ్రపాదుడు, ఉపమన్యు మహర్షి. ఇక ధౌమ్యుని యొక్క వృత్తాంతం మనకి మహాభారతంలోని ఆ ప్రథమ ఆదిసభ ఆది పర్వంలోనే మనకు కనబడుతుంది. ధౌమ్య మహర్షి యొక్క వృత్తాంతం మనకి గురుదక్షిణ చెల్లించుకోవడం కోసం ఆయన వెళ్ళాడు ఇచ్చాదుల్లో. ఉభయులు ఉత్తములైన మహర్షులు, వారు ఉభయులు కూడా తండ్రి వద్ద దీక్ష స్వీకరించి వివిధ ప్రాంతములందు వాళ్ళ తపోభూములు వాళ్ళు ఏర్పరచుకున్నారు. కానీ ఉపమన్యుని చరిత్ర మాత్రం క్లుప్తంగా ఇక్కడ చెప్పారు. చిదంబర రహస్యంలో క్లుప్తంగా చెప్పింది చెప్తున్నాం. ఒకప్పుడు వశిష్ఠుడు తన మేనల్లుడిని చూడడానికి వచ్చాడు ఇక్కడికి. అది అరుంధతి సమేతుడే. ధర్మపత్ని వశిష్ఠ్య ధర్మసత్యమయీ సతీ. అరుంధతి సమేతుడే వచ్చాడు. వచ్చి కొంతకాలం నేను మా మేనల్ని ఊరు తీసుకెళ్తానని తీసుకెళ్ళాట్టాయన. మేనమ గారు ఇంటికి వెళ్ళాడు. వశిష్ఠుని వద్ద కామధేను సంతానమైనటువంటి శబళ సురభి ఇత్యాది కామధేను సంతానాలున్నాయి. ఆ సౌరభేయేన పయసా తమ్ మునిం పర్యవర్ధయత్. ఆ కామధేను పాలు తాగెట్టాడు అక్కడ ఉన్నంతకాలం. చక్కగా కొంతకాలం మేనమామ ఇంట్లో ఉంటూ ఆ పాలు తాగి పుష్టిగా తుష్టిగా తిరిగి వచ్చాట ఇక్కడికి. ఆ వచ్చిన తర్వాత వీళ్ళు పెట్టే తిళ్ళేవి నచ్చట్లేదు దీనికి, ఈ పిల్లాడికి. ఎందుకంటే అక్కడ మంచి పాలు తాగాను, అలాంటి పాలు ఇక్కడ దొరుకుతాయా అంటే, నాయన మనం తిల్లవనంలో ఉన్నాం, ఈ వనంలో మీ నాన్న ఎప్పుడు తపస్సు, మనకేమున్నది ఇక్కడ ఆస్తి పాస్తి, మనం పాడి పంట పంచుకోవడానికి వచ్చామా, కొంతమంది కోపీనార్థాయం పటాటపహాని తపస్సు కంటూ బయలుదేరి చాలా సంసారం తయారు చేసుకుంటారు పాప, అసలు తపస్సు పక్కకు పోతుంది. కనుకనే మనం తపో జీవనులం, గృహస్థులమే గాని తపో జీవనం. అంటే గృహస్థుల్లో కూడా తపో జీవనం లేని గృహస్థులు ఉంటారు. వీళ్ళు కేవలం ఆరణ్యకమైన వస్తువులు మాత్రమే స్వీకరిస్తూ గ్రామ్య విషయ త్యాగం చేసి జీవిస్తారు. ఇదొక తపో జీవనంలో ఒక విధానం. అంతేగాని మన దృష్టిలో గృహస్థుల సన్యాసే తెలుసు, కానీ గృహస్థుల్లో కూడా తపస్సులు ఎందరో ఉంటారన్న విషయం తెలియదు. పైగా మనకి ఈ కలియుగం ప్రవేశించిన తర్వాత కాషాయ మోహం చాలా పెరిగిపోయింది. కానీ గృహస్థాశ్రమంలో మహాత్ములు ఎంతమంది ఉన్నారో మనం ఒక్కసారి తలంచుకుంటే, వశిష్ఠాదులు కానీ అగస్త్యాదులు కానీ గృహస్థాశ్రమంలో ఉన్న తపోజీవులు వీరందరూ కూడా. ఈ తపోజీవులు ఈ వన్యమైనటువంటి విషయములే స్వీకరిస్తారు, కానీ ఈ గ్రామ్య విషయములు స్వీకరించరు. అందుకు వీళ్ళు మొదటి నుంచి ఆ విధమైన ఆహారములే. పైగా నివారముష్టింపచులు అని వీళ్ళకు పేరు. తపోజీవనంలో అదొకటి.

ఉంచవృత్తి అని నీవార ముష్టింపచలు అని ఇలా చెప్పబడుతూ ఉంటుంది. నీవార ముష్టింపచలు అంటే నివ్వరి ధాన్యము తనంత తాను రాలిపడినవి ఏముంటాయో అవి ఏరుకుని వాటితేనే జీవితం గడుపుతుంటారు. అంటే ప్రాణరక్షణార్థం ఇది, మిగిలినదంతా తపస్సుతోనే వాళ్ళు జీవించగలరు. అలాది తపో జీవనం ఎలా ఉండేవారు అనేది మనం తెలుసుకోవడం కోసం చెప్తున్నా. వారి ధర్మపత్నులు కూడా యజ్ఞమునికి తపస్సుకి సహకరిస్తూ నిత్యాగ్నిహోత్రము తపస్సు వేదాధ్యయనము వీటితోనే కాలక్షేపం చేస్తున్నారు. వారికి పోషకం ఏంటయ్యా అంటే వారి తపస్సే వారికి పోషకం. వారు తపస్సు చేత పోషింపబడుతుంటారు. అలాంటి మహాత్ములు ఎప్పటికీ ఉంటారు భారతదేశంలో. లేనంటే మహర్షులు మహాత్ములు వారికి ఎక్కడి నుంచి మనం నమస్కారం చేసుకుందాం. మొత్తానికి ఈ మహాత్ముడు ఈ పిల్లవాడు వెళ్ళి నాకు ఆ పాలు తాగాలనుంది అన్నాడు. ఏ పాలరా బాబు అంటే మేనమామ గారి ఇంట్లో తాగాడు. అయ్యా ఆయన మహర్షి గాని ఆయనకి కామధేనువులు ఉన్నాయి, మనం ఎక్కడ తేగలం. ఇలాగ దుఃఖించడం మొదలుపెట్టాడు. ఇటువైపేమో తండ్రి ధ్యానంలో ఉన్నారు. ఇలాంటివన్నీ తండ్రి దాకా వెళ్ళనివ్వకుండా తల్లే ఓదార్చుతూ ఉన్నది. పైగా కిం రోదిషి సదావత్స రుదిత్యాప్యత్ర కిం భవేత్, ఎందుకని ఎప్పుడు ఆ పాల కోసం అలా ఏడుస్తాం మనం. శివుడు తప్ప ఏమీ లేని వాళ్ళం. గొప్ప మాట అన్నదండి, అకించనో హ్యహం సత్యం శివమేకం వినా విభుం, శివుడు తప్ప మరేమీ లేని వాళ్ళం. పైగా మనకు తెలిసిన కామధేనువు కల్పవృక్షము అన్ని శివుడే. ఇంకేం కామధేనువు పాలు నేను ఇవ్వగలను? తపోలోకాల్లో ఉండే కామధేనువుల గురించి నాకు తెలియదు కదా. ఇక్కడ గొప్ప రహస్యాలు ఇవన్నీ. తపోలోకేహి తిష్ఠతి, తపోలోకం అనకు లోకం ఉంది, ఆ లోకంలో కొన్ని కామధేనువులు ఉన్నాయి. తత్సంబంధమైన కామధేనువులు వశిష్ఠునికి నిరంతరం క్షీరములు ఇచ్చేవి. అన్ని చాలా విశేష రహస్యాలు. తపోలోకంలో ఉన్నటువంటి కామధేనువుల్ని వశిష్ఠుడైతే తీసుకురాగలిగాడు, కానీ మనకు ఆ కామనా లేదు, ఆ ధేనువు లేదు. కనుకనే దుఃఖాన్ని ఆపవయ్యా అన్న పిల్లవాడండి. వారికి వేదాంతం ఏం తెలుస్తుంది? దుఃఖించడం మొదలుపెట్టాడు. అప్పుడు తవాపి సుమతే సూనో శంభురేవ పరాగతి, ఏదివ్వాలన్నా ఈశ్వరుడు ఇవ్వాలి. మనం ఇప్పుడు సంపదలు రాలేదని దేని మీదో కారణం చూపించి నిందిస్తాం, కానీ సృష్టిలో ఏది రావాలన్నా ఒకటి పెడితేనే ఇప్పుడు పుడుతుంది, పెట్టి పుట్టాలి అని. ఇక్కడ శివపురాణంలో గొప్ప మాట ఉంటుంది ఏమనంటే, ఎవరైతే గత జన్మల్లో శివుని ఉద్దేశించి కేశవుని ఉద్దేశించి ద్రవ్య సమర్పణ చేస్తారో వారికే తర్వాత జన్మల్లో సంపదలు పుడతాయి. ఈ వాక్యం చాలా ముఖ్యమైన వాక్యం. ఇదే భారతీయ సంస్కృతి వేద హృదయంతో చెప్పిన మాట, యజ్ఞము ద్వారానే సంపదలు లభిస్తాయి, ఇంకో దానివల్ల దొరకదు. యజ్ఞేన కల్పతాం అని చెప్తున్నది మనకు చమకం. యజ్ఞేన కల్పతాం అంటే యజ్ఞము ద్వారానే అన్ని లభిస్తాయి. ఈ దొరికినవి కూడా యజ్ఞము ద్వారానే రక్షింపబడతాయి, యజ్ఞము ద్వారా సమర్థవంతమవుతాయి. ఇది భారతీయ ఋషి హృదయం. అంతేగాని ఇప్పుడు మన ప్రయత్నాలు కావు, అది కేవలం గత జన్మల నుంచి వచ్చినటువంటి యజ్ఞములు. మరి ఇప్పుడేం చేయాలండి? అప్పుడు ఉన్నవన్నీ ఇప్పుడు తింటూ కూర్చోవాలా? ఇప్పుడు కూడా యజ్ఞం చేయి అంతే. యజ్ఞో యజ్ఞేన కల్పదాం అది మళ్ళీ చెప్పాడు అక్కడ. అది ముఖ్యమైన మన సంస్కృతి, ఇది మన సంప్రదాయం, ఇది ఇది జీవన విధానం, ఇలా ఉండాలి. అంతేగాని దరిద్రాన్ని చూస్తే ఏడవడం కాదు. మనం పాలు పొందాల్సినటువంటి యజ్ఞములేవో చేయలేదు కదా జన్మలో, అంతే. అలాగని మిగిలినంత దరిద్రం అని కాదు, తత్సంబంధమైంది మనకు లేదు. అయితే ఏది ఇవ్వాలన్నా ఈశ్వరుడు ఇవ్వాలి గనక ఆ శివుణ్ణే పరమగతిగా నువ్వు పట్టుకుంటే ఆయన ఇవ్వగలడు. అందుకు పరాగతికి శివ అని మాట చూపించి ఏబడి వాడు అని అడిగాడండి ఈయన. ఇంకెవడు, అదిగో ఆ మూలలో కూర్చున్నాడే మూలనాథుడు ఆయన అని చెప్పగానే ఆ మహానుభావుడు ఆ శివుణ్ణి చూసి ఆయన దగ్గరికి వెళ్ళి ఏడవడం మొదలెట్టట. ఇది చేతనవ్వాలండి. అక్కడ ఇక్కడ ఏడవడం కాదు, అక్కడ ఏడవడం చేతనవ్వాలి. సృష్టిలో అక్కడ ఏడవగలిగితే ఆ ఏడుపు సార్థకత. ప్రపంచంలో దేని గురించి ఏడ్చినా ఆ ఏడుపు చూడ్డానికి వినడానికి అసహ్యంగా ఉంటుంది, కానీ భగవంతుడి గురించి ఏడ్చే ఏడుపు మాత్రం అందంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది, సంగీతం అవుతుంది. పరమాత్మ గురించి ఏడ్చే ఏడుపుకు మించిన గొప్ప సంగీతం లేదు. అది మహానుభావుడు ఎక్కడికి వెళ్ళి ఏడ్చాడు ఇప్పుడు? జగన్మూర్తే శివస్యాపి రురోద పునరగ్రత, అక్కడ ఏడవడం మొదలుపెట్టాట. పైగా వాళ్ళ ఇంట్లో మొదటి నుంచి అలవాడు పంచాక్షరి. ఆ పంచాక్షరి జపం చేస్తూ ఆయన కోసం ఆయన తపించడం మొదలుపెట్టాడు. ఆ దీక్షకు ఫలంగానే పరమేశ్వరుడు ఆయన అనుగ్రహించాడు. ఇది పెద్ద కథ, ఆ కథ నేను ఇక్కడ విస్తారంగా చెప్పను. ఆ పరమేశ్వరుడు ఈయనకి పాలేమిటయ్యా, నీకు క్షీర సముద్రం ఇస్తున్నాను తీసుకో అన్నట్ట. నీ సంకల్పం మాత్రం చేత క్షీర సముద్రం లభిస్తుంది. క్షీర సముద్రమే కాకుండా నీకు శివజ్ఞానం అనే అమృత సముద్రాన్ని ఇస్తున్నాను. అంటే ఈ పిల్లవాడు పాల కోసం ఏడవడం ఒక నెపం, కానీ ఆయన దొరికిన ఫలం పాలు మాత్రమే కాదు,
జన్మలో మృతి లక్షణాన్ని పోగొట్టే శివామృతమే లభించింది అతనికి. అంటే అతడి తపస్సుకి లౌకికమైన ఒక క్షీర కామన ప్రేరణ మాత్రమే అయింది, కానీ అక్కడ తాగిపోలేదు అది. కనుకనే ఇతని సకామ భక్తి అనడానికి లేదు, ఆయన్ని తపస్సులోకి తీసుకువెళ్ళడానికి ఒక ప్రేరకం మాత్రమైంది. కానీ ఈయన తపస్సులోకి వెళ్ళిన తర్వాత శివుడు తప్ప ఇంకోటి పట్టలేదు. అది మనకి శివపురాణంలోనే కథ కనబడుతుంది. ఈయన క్షీరం కూడా ప్రధానం కాదు, శివుడే ప్రధానమన్నంతగా ఆ తపస్సు పండిపోతుంది. దానికి ఫలితంగా పరమేశ్వరుడు ఈ అడిగిన ఎందుకు కూర్చున్నాడో అది ఆయన గుర్తుపెట్టుకున్నాడండి. నిజానికి ఉపమన్యువు ఏమీ అడగలేదు ఆయన్ని, కానీ అది గుర్తుపెట్టుకుని ఆ కోరికకి తగ్గట్టుగా క్షీర సముద్రాన్ని ఇచ్చి ఆ తర్వాత మరొకటి ఇచ్చట, కుమార పదవి ఇచ్చట. కుమార పదవి అంటే నా కుమారస్వామ్యంతో నువ్వంతా అన్నాడు. కుమార పదవి, ఆయన కుమార పదవి ఎవరికి ఇస్తారో వాడికి శివజ్ఞానం ఇస్తాడు. అది ప్రత్యేకమైన అంశం. ఆ కుమారస్వామి పని ఏమిటంటే శివజ్ఞానాన్ని వ్యాప్తి చేయడం. అది సుబ్రహ్మణ్యుడు శివజ్ఞానానికి గురువు అని చెప్తారు. కనుకనే శివజ్ఞానం ఇచ్చేటప్పుడు ఈయన కుమారుడిగా అంగీకరించగానే వాళ్ళావిడ ఆ శివజ్ఞాన క్షీరాన్ని ఇస్తుందిట. ఇది చాలా అద్భుతమైన విషయం. ఇది ఆ శివజ్ఞాన క్షీరం పొందగానే ఇతడు శివజ్ఞానం పొంది ఆ శివజ్ఞానాన్ని లోకంలో వ్యాప్తి చేస్తాడు. ఇలా మనకి స్వామి కుమార పదవిని పొందినటువంటి వారిలో ఉపమన్యు మహర్షి ఒకరు కనిపిస్తారు. మనకి కొన్ని శతాబ్దాల క్రితం తిరుజ్ఞాన సంబంధర్ అనేటువంటి వాడు చిదంబరం ప్రక్కనే సీర్కాళి అనే ప్రాంతంలో ఈ తిరుజ్ఞాన సంబంధర్ కూడాను ఈ విధంగానే పసి వయస్సులో స్వామి చేత జ్ఞానక్షీరాన్ని పొందాడు. అది సీర్కాళి అనే ప్రాంతం ఇప్పటికి చిదంబరం దగ్గర ఉన్నది. అది ప్రసిద్ధ క్షేత్రంగా చెప్పబడుతుంది. అద్భుతమైన శివాలయం ఉన్నది. అయితే శివాలయంగా దానికి ప్రసిద్ధి ఈ జ్ఞాన సంబంధుడు పుట్టకముందు. జ్ఞాన సంబంధుడు పుట్టిన తర్వాత అది జ్ఞాన సంబంధుడు పుట్టడం చేత గొప్ప క్షేత్రం ఏందండి. అంత అద్భుతమైన క్షేత్రం ఇది. ఈ జ్ఞాన సంబంధుడు తండ్రి కూడా గొప్ప శివభక్తులు. ఆ రోజుల్లో అవైదిక మతములు కొన్ని వ్యాప్తి చెంది ఉండే, జైన బౌద్ధాది మతములు వ్యాప్తి చెంది ఉన్న కాలంలో తిరిగి ఆది ఆ వేద సిద్ధాంతం తిరిగి ప్రతిష్ఠింపబడాలనే తపన ఎందరికో ఉండేది. ఆ సమయంలో అక్కడ శివభక్తులైనటువంటి ఒక మహాత్మునికి పుత్రుడిగా పుట్టాడు ఈయన. ఆ పుట్టిన రెండవ ఏట మార్గశిర మాసంలో, దాన్ని ధనుర్మాసం అంటాం, ఈ ధనుర్మాసంలో శివవ్రతం చేస్తారు. అది కూడా ఉంది. ఈ శివవ్రతంకి ఉషక్కాలంలో లేచి శివారాధన చేయడం ఉన్నది. ఆ ఉషక్కాలంలో నిద్రలేచి ఈ పెద్ద ఆయన ఆలయానికి వెళ్ళేట, కోనేటికి స్నానానికి. ఆ వెళుతూ ఉంటే పిల్లవాడు కూడా నిద్రలేచిపోయాడు. రెండేళ్ల పిల్లవాడు, నేను వస్తా స్నానానికి అన్నాడు. తెల్లవారిని ఇదో గొడవ, నువ్వు రాకూడదు బాబు అంటే నేను వెళ్తానంటే పోనీ చిన్న పిల్లాడు ముచ్చట పడుతున్నాడు తీసుకెళ్ళండి అని. నేను కోనేట్లో స్నానం చేస్తుంటే పిల్లాడిని ఎక్కడుంచుతానన్నాడు. ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళకి అప్పచెప్పి మీరు స్నానం చేసిరండి అంది వాళ్ళ ఆవిడ. సరే ఈ పిల్లాడిని తీసుకువెళ్ళాడు ఆయన. తీసుకువెళ్ళి ఆ కోనేటి దగ్గరికి వెళ్ళగారు, ఎవ్వరూ లేరండి. ఆ చిత్రం అదేమిటో, ఇదే శివలీలంటే. ఎవరో ఒకరు ఉంటే అప్పగించేవాడే, ఎవరూ లేరు. ఆశ్చర్యపోయి ఎవరికి అప్ప చెప్తాడు, పిల్లాడిని పట్టుకుని మునగలేడు. అయితే అఖండమైన శివ విశ్వాసం ఆయనకు ఉంది గనక అక్కడ గట్టు మీద కూర్చోబెట్టి, ఇదిగో ఆ గోపురం మీద శివ పరివారం చిత్రం ఉన్నది, అది చూపించి ఆయన ఉన్నాడు, ఆయన చూస్తూ ఇక్కడ కూర్చో ఇప్పుడు వస్తానని చెప్పి కోనేట్లో దిగెట్టండి. ఇద్దరు కోనేట్లో దిగి ఎప్పుడైతే తల ముంచాడో పిల్లాడు చూసి ఏడవడం మొదలెట్టాడు గట్టిగా. నాన్నా అని ఏడవడం మొదలెట్టాడు. ఈయన ఇంకా స్నానం చేసి బయటకు రాలేదు. నాన్నా అని ఏడుపుకి ఈ నాన్న పలకలేదు, కానీ ఆ నాన్న పలికాడండి. అక్కడ ఆ దివ్యమైన గోపురంలో ఆ నాన్న ఒక్కసారి వృషభ వాహనారూఢుడి ప్రత్యక్షమయ్యేట, మెరిసేట. అది చూడగానే పిల్లాడు ఏడుపు పోయింది. ఎందుకంటే ఎందుకు పుట్టాడో అదే సాధించాడు. అప్పుడు ఆ రెండు చేతులు దోయిలించి ఆనందంగా చూస్తూ ఉన్నాడు. అప్పుడు ఇలా చూస్తూ ఉన్నావే, ఏడుస్తున్నాడు అబ్బాయి, వెళ్ళి పాలు పట్టు అన్నట్టండి. ఎవరితో? అమ్మ గౌరమ్మతో అన్నాడు. ఆ గౌరమ్మ క్రిందికి దిగివచ్చి గట్టు మీద కూర్చుని పిల్లాడు నొల్లో పెట్టుకుని క్షీరమిచ్చింది రండి. ఆ క్షీరమిచ్చిన దృశ్యాన్ని వర్ణిస్తాడు పెరియ పురాణంలో శక్కిలార్. చాలా అద్భుతంగా వర్ణిస్తాడు. ఆ తాగుతున్నప్పుడు అతనికి ఏడుపు అనేది లేదు. ఆ క్షీరపానం చేస్తూ అమ్మ చెవి యొక్క లోలకులతో ఆడుకుంటూ ఉన్నట్టు చేత్తో, అవి వాటిని ఆడిస్తూ క్షీరపానం చేసేట. ఆడ తర్వాత పిల్లవాడిని అక్కడ పెట్టి అమ్మ అంతర్ధానం అయిపోయింది. తర్వాత ఈయన స్నానం చేసి బయటకు వచ్చేటప్పటికల్లా ఈ పిల్లవాడు ఆనందంగా గోపురం వైపే చూస్తూ కూర్చున్నాడండి. వెంటనే ఈ తండ్రి చూసి
ఏడవడం వినబడింది, ఏడుపు మానేయడం ఇప్పుడు తెలిసింది. ఎవరొచ్చారు చెప్పు, ఏం

అక్షరం వల్ల శివజ్ఞానం ఆయన నుంచి అద్భుతమైనటువంటి గాన రూపంగా వెలువడింది. అతడే తిరుజ్ఞాన సంబంధర్. శంకర భగవత్పాదుల వారి సౌందర్య లహరిలో ద్రవిడ శిశు ఆస్వాద్య తవయత్ అనేటువంటి శ్లోకంలో చెప్పిన ద్రవిడ శిశువు ఈయనే తిరుజ్ఞాన సంబంధర్. అదేవిధంగా ఉపమన్యు మహర్షి కూడా ఆనాడు ఈ విధమైన క్షీరాన్నే పొందాడు. నిజానికి అమ్మ క్షీరం తాగే యోగం ఆ సుబ్రహ్మణ్య స్వామికి గణపతికి లభించింది. మళ్ళీ ఆ పుత్రత్వ పదవితో పాటు శివజ్ఞానం లభించి శివజ్ఞానానికి ఆచార్యుడయ్యాడు ఉపమన్యు మహర్షి. అప్పటి నుంచి ఇప్పటి వరకు చిరంజీవిగా హిమవత్ పర్వత ప్రాంతంలో ఇప్పటికీ ఉపమన్యు ఉన్నారు. ఆయన మనం నమస్కారం చేసుకుందాం. ఉపమన్యువే శ్రీకృష్ణుడి గురువయ్యాడు. ఈ విషయం మనకు భారతంలో ఈ కథ ఉన్నది, శివపురాణంలో కూడా కథ ఉన్నది. మొత్తానికి పరమేశ్వరుడిచ్చిన క్షీరం అనగానే మరో మహాభక్తుడి యొక్క కథ చెప్పుకున్నాం. దీనికి చిదంబరానికి సంబంధం ఉన్నది. మళ్ళీ విషయాంతరం వెళ్ళలేదు మనం, ఎందుకంటే ఈ జ్ఞాన సంబంధుడు ఈ దివ్యమైన నటరాజస్వామిని దర్శించి అద్భుతమైనటువంటి కృతులు చాలా గానం చేశాడు ఆయన. ఆ రచించినటువంటి కృతులు చాలా ఉన్నాయి. అందుకే నటరాజస్వామిని కీర్తించిన వాళ్లలో ఈయన ప్రధానంగా చెప్పబడుతూ ఉంటారు. కనుక ఆ జ్ఞాన సంబంధుడి కథ కూడా మనం చెప్పుకున్నాం. ఈ విధమైనటువంటి అనుగ్రహాన్ని పొందాడు ఉపమన్యు మహర్షి. తర్వాత తండ్రి వద్ద సెలవు తీసుకుని ఆయన హిమవత్ పర్వత ప్రాంతంలో ఉన్నాడు. ఇక ఈ వ్యాఘ్రపాదుడి కథ చూడాలి. ఈయన మాత్రం తిల్లవనం విడిచిపెట్టలేదు, నిరంతర శివారాధన చేసుకుంటున్న ఇతడు ఒక రోజున ధ్యాన స్థితిలో ఒక అనుభూతిని పొందట. ఎందుకంటే సాధన చెయ్యగా చెయ్యగా చెయ్యగా చెయ్యగా చెయ్యగా ఎప్పుడో కలుగుతుందండి ఒక అనుభూతి. ఆ అనుభూతి ఏమిటి ఎప్పుడు అనేది మన చేతుల్లో లేదు, అది ఆయన అనుగ్రహం. సాధన చెయ్యడం వరకే మన పని, కాని అది ఎంత పక్వతకు వచ్చింది ఎప్పుడు అనుగ్రహించాలనేది ఆయన నిర్ణయించవలసిందే. అలా ఒకప్పుడు ఈయన ఒక యోగమయమైన ఆసనంలో కూర్చుని ధ్యానం చేస్తున్నట్ట. ఈ ధ్యానంలో ఆయనకి దైవ యోగము చేత ఒక శివయోగం లభించింది అని వర్ణిస్తున్నాడు. ఆ ధ్యానం ఎలా చేశాడు ఒక ప్రక్రియను ఇక్కడ వర్ణిస్తున్నారు. వామ పాదం అధకృత్వా శ్రోణ్యా స్పృష్టమహీతల సన్నభ్యోదరమాక్లిష్ట మురస్థలముదారధీ. అంటే తపస్సు అనే దాని గురించి నిన్న మనం చాలా విస్తారంగా చెప్పుకున్నాం. ఇక్కడ ఇతను ధ్యాన స్థితిలో ఎలా వెళ్ళాడో చెప్తున్నారు. వామపాదం అధకృత్వ, ఇక్కడ నేను వర్ణిస్తున్నానే కానీ దీని వెంటనే ప్రాక్టికల్ గా చేయాలని ప్రయత్నించొద్దు. ఎందుకంటే గురువుల దగ్గర గ్రహించవలసిందే యోగం. గాని ఇది పద్మాసనమో లేదా వజ్రాసనమో అంటే పర్వాలేదు, అది వేసుమని సాధన చేయవచ్చు. కానీ ఇతడు చేసినది ప్రత్యేకమైన యోగము. ఒక స్థాయిలో యోగాభ్యాసం పండిన వారు మాత్రమే వేయగలిగేవారు. ఇలాంటి యోగాసనం వేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఇటీవల కాలంలో యోగాసనం మీద కూర్చొని కనబడినటువంటి మహాత్ములు, ఆ యోగాసనంలో ఉండగా కనబడిన ఫోటోలు చెప్పాలి అంటే కంచి మహాస్వామి చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు గోచరిస్తారు. ఇది ఒక ప్రత్యేకమైన ఆసనం. ఇది గానీ వేయగలిగితే వేసిన వాడు నిజానికి కుండలిని యోగం చాలా జాగరణ చెందినటువంటి స్థితిలో ఉన్నవాడు మాత్రమే ఇటువంటి ఆసనంలో ఉండగలడు. ఇంకా సాక్షాత్ శివావతారంగా కీర్తించబడ్డ ఆ మహాత్ముని గురించి ప్రత్యేకించి చెప్పాలా. వామపాదం అధకృత్వా శ్రోణ్యా స్పృష్ట మహీతల సన్నభ్యోదరమాక్లిష్ట మురస్థల ముదారధీ ఈశన్నమ్ర భుజోద్భాసి స్థాణువన్ నిశ్చలాకృతి. ఈ వర్ణన వ్యాసుదేవుడు ఎందుకు చేస్తున్నాడంటే ఎలాంటి యోగం ఉన్నది వాళ్ళ దగ్గర అని చెప్పడం కోసం. ఎడమ పాదాన్ని క్రింది భాగంలోకి తెచ్చి ఆ మూలాధార స్థానం వద్ద దాన్ని తాకించి రొమ్ము వరకు పొట్టని ఆ వెన్ను వరకు అక్కళించి అన్నాడు. అంటే లోపల కదా లాగి ఎలాగ వాయువుని కుంభింపజేస్తున్నాడు చూపిస్తున్నాడు. రుజుబుద్ధి కలవాడే, అది రుజుబుద్ధి. రుజుబుద్ధి అంటే మనస్సు మాట క్రియ మూడు ఏకంగా ఏకాగ్రమై ఉన్న సమయం అది. భుజాలు కొంచెం వంగి ఉన్నాయి, ఒక పెద్ద చెట్టు వలె ఉన్నట్ట. తాణువన్ నిశ్చలాకృతి, ఆ నిశ్చలంగా ఉన్నాడు. ఒడిలో రెండు చేతులు పెట్టుకున్నట్ట, పెట్టుకుని ధ్యానముద్రలో ఉన్నాడు. పైగా ఇంకో మాట చెప్పారు ఇక్కడ, దంతాస్పృష్ట స్వజిహ్వాగ్ర శోభమాన ముఖాంబుజ. ఇవన్నీ కూడా యోగ రహస్యం తెలిస్తే ఈ శ్లోకం మరింత తెలుస్తుందండి. ఇది కేవలం వర్ణన కాదు, జపం చేసేటప్పుడు కానీ ఈ ప్రక్రియ కానీ చేయగలిగితే ఆ జపం ఒక అద్భుతమైన స్థితికి వెళుతుంది. ఇది మొట్టమొదట ఈ స్థితిలో ఎక్కువ జపం చేయలేం, కానీ ఒక 1000 జపం మనం చేసినప్పుడు కనుక పదైనా ఇది చేయగలిగితే క్రమక్రమంగా ఎప్పటికైనా సాధించగలం. అది ఎలాంటిది అంటే దంతాస్పృష్ట స్వజిహ్వాగ్ర శోభవాన ముఖాంబుజ. నాలిక కొన

0: దంతముల చివరకు తగులుతూ ఉండగా అన్నాడు. ఇక్కడ జపం చేస్తున్నప్పుడు ఆ ధ్యాన స్థితిలోనే జపం సాగుతుంది. ఇక్కడ అక్కడ శబ్దం రాదండి, పలకదు, శబ్దం నాలుకతో కూడా ఉచ్చరించకుండా జపం చేయగలగాలి. అది గొప్ప స్థితి. దీన్ని సగర్భ జపము అని అంటారు.
1: ఓం నమః శివాయ. యు ఆర్ లిజనింగ్ టు shaivam.org రేడియోస్ 24/7 స్పిరిచువల్ ఛానల్స్ ఫ్రమ్ shaivam.org. ఓం నమః శివాయ.
2: Upon hearing this announcement, please contact us immediately at shaivam@shaivam.org. This radio service has been moved to a new address and the service at this address will be discontinued shortly. Therefore, please contact us immediately at shaivam@shaivam.org. Thank you. Om Namah Shivaya.
3: Om Namah Shivaya.
4: You are listening to shaivam.org radio, the 24/7 spiritual channel from shaivam.org.
3: Om Namah Shivaya.

ఇది శ్రీ శివసహస్రనామ స్తోత్రం. మహాభారతం అనుశాసనిక పర్వాంతర్గతమైనటువంటిది. ఏ అనుశాసనిక పర్వంలో శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం చెప్పబడిందో అదే పర్వంలో ఈ శివసహస్రం కూడా అందించబడింది. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని మహాభాగవత శిఖామణి అయిన భీష్మ పితామహుడు అందజేశాడు. ఆచార్యుడు అందజేసినది విష్ణు సహస్రనామ స్తోత్రమైతే, సాక్షాత్ జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మయే శ్రీ శివసహస్రనామ స్తోత్రాన్ని భీష్మాదులందరికీ తెలియజేసినట్లుగా అనుశాసనిక పర్వం మనకు అందజేస్తున్నది. అతి సనాతనమైన శ్రీ శివసహస్రనామ స్తోత్రం ఆదిలో బ్రహ్మదేవుడు తన తపశ్శక్తితో 10,000 నామాలుగా గ్రహించి క్రమక్రమంగా అనేక మంది దేవతలకు దేవర్షులకు అందజేశాడని, స్వర్గలోకంలో ఉన్నటువంటి తండి అనేటటువంటి దేవర్షి దీనిని భూలోకానికి తీసుకొచ్చినప్పుడు 1,000 నామాలుగా అందజేశాడని మహాభారతం తెలియజేస్తున్నది. ఆ 1,000 నామాలు సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ ఉపమన్యు మహర్షి నుంచి ఉపదేశం పొందినట్లుగా తానే తెలియజేస్తూ, భీష్మ పితామహుడు, ధర్మరాజు మొదలైన వారందరూ ఉన్నటువంటి క్షేత్రములో ఉపదేశిస్తున్నాడు. దానిని మనం ఇప్పుడు విని ధరించబోతున్నాం.

శశిధరముకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం తాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి ఓం.

శుద్ధభిః పవిత్రం చ మహాంశ్చైవ నియమో నియమాశ్రితః సర్వకర్మా స్వయంభూత ఆదిరాదికరో నిధిః సహస్రాక్షో విశాలాక్షః సోమో నక్షత్ర సాధకః చంద్రసూర్యస్య నికేతుర్గ్రహో గ్రహపతిర్వరః అత్రిరత్ర్యా నమస్కర్త మృగబాణార్పణో నఘః మహాతపా ఘోరతపా అదీనో దీన సాధకః సంవత్సరకరో మంత్రః ప్రమాణం పరమంతపః యోగీ యోజ్యో మహాబీజో మహారేతా మహాబలః సువర్ణరేతా సర్వజ్ఞః సుబీజో బీజవాహనః దశబాహుస్త్వనిమిషో నీలకంఠ ఉమాపతిః విశ్వరూపస్వయం శ్రేష్ఠో బలవీరో బలోగణః గణకర్తా గణపతిర్దిగ్వాసాః కామయేవ చ మంత్రవిత్పరమో మంత్రః సర్వభావకరో హరః కమండలుధరో ధన్వీ బాణహస్తకపాలవాన్ అశనీశతఘ్

దీర్ఘశ్చ హరికేశశ్చ సుతీర్థ కృష్ణయేవ చ శృగాల రూపః సిద్ధార్థో ముండః సర్వశుభంకరః అజశ్చ బహురూపశ్చ గంధధారీ కపర్ద్యపి ఊర్ధ్వరేతా ఊర్ధ్వలింగ ఊర్ధ్వసాయీనభస్థలః త్రిజటీ చీరవాసాశ్చ రుద్రః సేనాపతిర్విభుః అహశ్చరో నక్తంచరస్తిగ్మమన్యుః సువర్చసః గజః దైత్యః కాలో లోకధాతా గుణాకరః సింహశార్దూలరూపశ్చ ఆర్ద్రచర్మాంబరావృతః కాలయోగీ మహానాదః సర్వకామశ్చతుష్పథః నిశాచర ప్రేతచారీ భూతచారీ మహేశ్వరః బహుభూతో బహుధరః స్వర్భానురమితో గతిః నృత్యప్రియో నిత్యనర్తో నర్తకః సర్వలాలసః ఘోరో మహాతపః పాశో నిత్యో గిరిరుహో నభః సహస్రహస్తో విజయో వ్యవసాయో హ్యతంద్రితః అధర్షణో ధర్షణాత్మా యజ్ఞః కామనాశకః దక్షయాగాపహారీ చ సుసహో మధ్యమస్తథా తేజోపహారీ బలః ముదితోర్థోజితో వరః గంభీరఘోషో గంభీరో గంభీరబలవాహనః న్యగ్రోధరూపోన్యగ్రోధో వృక్షకర్ణస్థితిర్విభుః సుతీక్ష్ణదశనశ్చైవ మహాకాయో మహాననః విశ్వక్సేనో హరిర్యజ్ఞః సంయుగాపీడవాహనః తీక్ష్ణవాసశ్చ హర్యస్వః సహాయకర్మకాలవిత్ విష్ణుప్రసాదితో యజ్ఞః సముద్రో బడభాముఖః హుతాసనసహాయశ్చ ప్రశాంతాత్మా హుతాసనః ఉగ్రతేజ మహాతేజ జన్యో విజయకాలవిత్ జ్యోతిషామయనం సిద్ధిః సర్వ

నందనో నందివర్ధనః భగహారీ నిహంతా చ కాలో బ్రహ్మా పితామహః చతుర్ముఖో మహాలింగశ్చారులింగస్తథైవ చ

మహాఘోరో వశీకరః అగ్నిజ్వాలో మహాజ్వాలో అతిధూమ్రో హుతో హవిః వృషణశంకరో నిత్యం వర్చస్వీ ధూమకేతనః నీలస్తథాంగలుబ్ధశ్చ శోభనో నిరవగ్రహః స్వస్తిదస్వస్తిభావశ్చ భాగీ భాగకరో లఘుః ఉత్సంగ

కుండీ వికుర్వణ హర్యక్ష కకుభో వజ్రి శతజిహ్వ సహస్రపాత్ సహస్రమూర్ధా దేవేంద్ర సర్వదేవమయో గురుః సహస్రబాహుః సర్వాంగః శరణ్యః సర్వలోక కృతః.

గర్భో బ్రహ్మగర్భో జలోద్భవః గభస్తిర్బ్రహ్మకృద్బ్రహ్మీ బ్రహ్మవిద్బ్రాహ్మణో గతిః అనంతరూపో నైకాత్మా తిగ్మతేజః స్వయం భువః ఊర్ధ్వగాత్మా పశుపతిర్వాతరంభా మనోజవః చందనీ పద్మనాలాగ్రః సురభ్యుత్తరణో నరః కర్ణికార మహాస్రగ్వీ నీలమౌళిపినాకధృత్ ఉమా

ఏవమన్యే వికుర్వంతి దేవాః సంసారమోచనం మనుష్యాణాం మృతే దేవం నాన్యాశక్తిస్తపోబలం. ఇతి తేనేంద్రకల్పేన భగవాన్ సదసస్పతిః కృత్తివాసాస్తుత కృష్ణ తండినా శుభబుద్ధినా స్తవమేతం భగవతో బ్రహ్మా స్వయమధారయత్ గీయతే చ సబుధ్యేత బ్రహ్మా శంకర సన్నిధౌ ఇదం పుణ్యం పవిత్రం చ సర్వదా పాపనాశనం యోగదం మోక్షదం చైవ స్వర్గదం తోషదం తథా. ఏవమేతత్ పఠంతేయ ఏకభక్త్యాతు శంకరం యా గతిః సాంఖ్యయోగానాం వ్రజంత్యేతాం గతిం తదా. స్తవమేతం ప్రయత్నేన సదా రుద్రస్య సన్నిధౌ అబ్దమేకం చరేత్ భక్తః ప్రాప్నుయాదీప్సితం ఫలం. ఏతద్రహస్యం పరమం బ్రహ్మణో హృది సంస్థితం. బ్రహ్మ ప్రోవాచ శక్రాయ, శక్ర ప్రోవాచ మృత్యవే, మృత్యు ప్రోవాచ రుద్రేభ్యో, రుద్రేభ్యస్తండిమాగమత్. మహతా తపసా ప్రాప్తస్తండినా బ్రహ్మ సద్మని. తండి ప్రోవాచ శుక్రాయ, గౌతమాయ చ భార్గవః, వైవస్వతాయ మనవే, గౌతమ ప్రాహ మాధవ, నారాయణాయ సాధ్యాయ, సమాధిష్టాయ ధీమతే. యమాయ ప్రాహ భగవాన్ సాధ్యో నారాయణోచ్యుత, నాచికేతాయ భగవాన్ ఆహ వైవస్వతో యమ.

తవాప్యహమమిత్రఘ్నస్తవం తద్యాం హ్యవిస్తృతం స్వర్గమారోగ్యమాయుష్యం ధన్యం వేదేన సమ్మితం నాస్య విఘ్నం వికుర్వంతి దానవాయక్ష రాక్షసాః పిశాచాయాతు ధానావా గుహ్యకా భుజగాపి యాః

ఏదాచ్యాహోత్రీయోదంభవతిపాడించే రుద్రాత్రే సత్రియత్రి రుద్రేక్షేవాహోత్రయం హృతం భవతి ప్రథమమిద్ధమచ్చిరా.

0: upon hearing this announcement, please contact us immediately at shaivam@shaivam.org. This radio service has been moved to a new address and the service at this address will be discontinued shortly. Therefore, please contact us immediately at shaivam@shaivam.org. Thank you. Om Namah Shivaya.
1: Om Namah Shivaya. You are listening to Shaivam.org Radio, the 24/7 spiritual channel from Shaivam.org.
0: Upon hearing this announcement, please contact us immediately at shaivam@shaivam.org. This radio service has been moved to a new address and the service at this address will be discontinued shortly. Therefore, please contact us immediately at shaivam@shaivam.org. Thank you. Om Namah Shivaya.
2: వాడిలో ఉన్న అంతర్యామి చైతన్యం వల్లనే వాడి నైపుణ్యం వాడికి వచ్చింది. కవికి కవిత్వ నైపుణ్యం ఎలా వచ్చిందో, సంగీతకారుడికి సంగీత నైపుణ్యం ఎలా వచ్చిందో, దొంగకు దొంగ నైపుణ్యం కూడా అలాగే వచ్చింది. అదో ఆత్తు, దానికో పరంపర ఉంది, దానికో కుటుంబాలు ఉన్నాయి. కళ కళగా గొప్పదే, దొంగతనం కూడా గొప్పదే. అందుకే ఎక్కడైనా పెద్ద దొంగతనం జరిగిందంటే ఒక పోలీసుని పిలిపిస్తారు. ఆ పోలీసు గొప్ప దొంగతనం జరిగితే గొప్ప పోలీస్ ఆఫీసర్ని పిలిపిస్తారు. అతనికి అప్పచెప్తారు, అయ్యా నీకు ఈ కేసు అప్పచెప్పాం, మామూలు మా కానిస్టేబుళ్ళు ఈ ఎస్పీలు తెలుసుకోలేకపోతున్నారు అని ఎక్కడో స్పెషల్ ఆఫీసర్ని అపాయింట్ చేస్తారు. వాడు ఆ దొంగతనం జరిగే చోటుకు వెళ్తాడు, అబ్జర్వ్ చేస్తాడు, ఈ దొంగ ఎలా వచ్చుంటాడు, ఎలా దోచుకుంటాడు, ఆ దోచుకున్నప్పుడు వీళ్ళ పరిస్థితి ఎలా ఉండేది, ఆ వస్తువుని ఎలా తీసుంటాడు వీడు ఊహిస్తాడు. ఊహించినప్పుడు ఏం జరిగింది మీరు ఆలోచించండి, వాడి మెదడులో ఉన్న వ్యవస్థను ఆలోచించండి. ఇక్కడ అంటే వాడు కూడా పూర్తిగా దొంగ అయిపోయాడు ఆఫీసర్, అవునా లేదా? వాడు పూర్తిగా దొంగ అయితేనే దొంగ గురించి తెలుసుకోగలడు. పాము కాళ్ళు పాముకే తెలుస్తాయని సామెతలు మనకి, దొంగ గురించి దొంగకే తెలుస్తుంది. మరికొన్ని మనం పాశ్చాత్య చిత్రాల్లోని, మన చిత్రాల్లోని, మన కథల్లో కూడా తెలుసుకుంటూ ఉంటాం. ఎవడైనా గొప్ప దొంగ దోచుకుని పోతే ఏ పోలీసు వాడి వల్ల కానప్పుడు మనం చాలా కాలం నుంచి భయంకరమైన కట్టుదిట్టంలో బంధించిన గజదొంగ ఉన్నాడు కదా, ఆయన్ని ఈ విషయంలో వినియోగిద్దాం పోలీసుల తరపున. అప్పుడు వాడు వెళ్ళి వాడిని పట్టుకుంటాట. అప్పుడు ఏమైంది, దొంగ అనే స్కిల్ పాజిటివ్గా ఉపయోగపడిందా లేదా? దాని యూసేజ్ బట్టి, దాని యూటిలైజేషన్ బట్టి అది చెడ్డ మంచా అని తెలిచాం, కానీ స్కిల్ స్కిల్గా గొప్పదే కదా. ఆ దొంగతనమైన స్కిల్ ఉందే, అది ఈశ్వర స్వరూపం. సృష్టిలో ఎక్కడ ఏ నైపుణ్యం కనబడ్డా అది భగవద్విభూతే. అయితే ఆ నైపుణ్యం ఏదో నా నెత్తి మీద రాకుండా ఉంటే చాలు స్వామి అని నమస్కారం చేసుకోవడం దీనిలో ఉన్నటువంటి ఆంతర్యం. అందరూ నిపుణులే, ఆ నిపుణత్వం నా మీద చూపించకపోతే చాలు, నా దేశం మీద చూపించకపోతే చాలు. ఈ వంచన, ఈ ఇవి స్కామ్లు, ఇవేవి నా మీద చూపించకు. ఇదిగో నా మీద యుద్ధానికి వస్తున్న శత్రువులు ఉన్నారే, వాళ్ళకి దొరకకుండా వాళ్ళని ఎలా దెబ్బతీయచ్చో అటు చూపించు ఆ వ్యూహంలో. కనుక ఈ స్కిల్ని పాజిటివ్గా వాడాలి, నెగిటివ్గా కాదు. పైగా చుట్టూ మోసగాళ్ళు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ వాళ్ళు మోసానికి గురి కాకుండా ఉండాలంటే తానెంత మోసగాడవాలి. వాడు స్థాయునాం పతయే నమః, మంచి దొంగల నిపుణుడైన వాడే బాగా ఆఫీసుని మేనేజ్ చేయగలడు. వాడు ముఖం చూడగానే వాడు ఎంత దొంగ పోల్చుకోగలిగే కలగాలి వాడు. అందుకు ఈ స్కిల్స్ అనేటటువంటి వాటిని అంటకుండా చూస్తే ఎంత గొప్ప విషయం ఉంటుందో చూడండి. ఆ చూడగలగడం నేర్పుతుంది వేదం మనకి. పరమార్థం ప్రయోజనం అనేది ఇంకో రకంగా ఆలోచిస్తే ముందే చెప్పినట్లుగా ఘోర రూపులైన దొంగల బాధ మనకు లేకుండా చేస్తాడు. అసలు దొంగలను మాత్రం ఎందుకు పెట్టాలండి భగవంతుడు? అయ్యా వ్యవస్థలో అందరూ ఉంటారు, అందరూ ఉండాలి, ఇది మొదటి నుంచి ఉన్న విషయమే. అయితే కొన్ని వ్యవస్థల్లో మెజారిటీ మైనారిటీలు తేడా, ఒక్కోసారి వీళ్ళే ఎక్కువైపోయే ప్రమాదం వచ్చినప్పుడు కట్ చేయాల్సిందే. కానీ వ్యవస్థలో అందరూ ఉంటారు, ఉండాలి. ఉన్నప్పుడు వ్యవస్థ ఈశ్వరుడైనప్పుడు ప్రతి వాళ్ళలోనే ఆయన కనిపిస్తాడు. అసలు దొంగ ఎందుకు వస్తాడో మన శాస్త్రం చెప్పింది ఇక్కడ చూడండి. నీది కాని సొమ్ము నీ దగ్గరుంటే భగవంతుడు మూడింటిని ప్రేరేపిస్తాడట ప్రకృతి నుంచి. మూడింటిని, వేటిని అంటే చోర అగ్ని రాజా, ముగ్గురిని ప్రేరేపిస్తాడు. చోరులని, అగ్నిని, రాజుని. అక్రమార్జన పేరుకుంటే దొంగలు ముందు వచ్చి దోచుకుంటారు. ఇంకా ఏదైనా మిగిలితే అగ్ని తగల పెడతాడు, ఇంకా మిగిలి ఉంటే రైడింగ్ జరుగుతుంది. కనిపిస్తున్నది రాజు అంటే పాలకుడు అని అర్థం. వాళ్ళు వచ్చి రైడ్ చేసి తీసుకుపోతారు. ఈ మూడు విధములుగా నీది కాని సొమ్ము నీ నుంచి తీసుకుపోబడుతుంది అని శాస్త్రం మనకి చెప్తూ ఉన్నటువంటిది. అయితే నేను చాలా న్యాయంగా సంపాదించానండి అంటాం. మన సంపాదించే ప్రయత్నంలో న్యాయం ఉండొచ్చు, కానీ ఎక్కడ నుంచి ఏ అన్యాయం మనకు తెలియకుండా జరిగిందో మనకు తెలియదు. ఈ జన్మలోనే కాదు, గత జన్మల్లో ఉన్న అక్రమాలు మాత్రం ఊరుకుంటాయా, అవి కూడా ఇప్పటి సంపాదనకి హేతువులు అవుతాయి. దాన్ని దోచుకోవడానికి వండి పంపిస్తాడు, ఇలాగా వాడు వచ్చి తీసుకుపోతాడు. ఇలాంటి ఈ ముగ్గురిని ప్రేరేపించేది విశ్వవ్యాపకమైన ఈశ్వర వ్యవస్థే ప్రేరేపిస్తుంది. అందుకు ఈ ముగ్గురు కూడా భగవత్ స్వరూపులే, రుద్రస్వరూపులే. ఆ కారణం చేత పరమేశ్వర చోరాదుల వల్ల నాకు ప్రమాదం లేకుండా ఉండుగాక అని తనని తాను సంపాదించుకున్న వాటిని రక్షణ కల్పించుకోవడానికి రుద్రం ఏ విధంగా పనికొస్తుందో అర్థం చేసుకోండి. అందరి బుద్ధులు యందు ఉండేవాడు ఆ చోరుడు బుద్ధి యందు ఉండి ఆ బుద్ధి వీడి వైపు ప్రయోగింపబడకుండా రక్షిస్తూ ఉంటాడు. అంటే చోరుల్ని ప్రేరేపించేవాడు శివుడే అయితే మరి చోరులకి పాపం అంటదా? ఇది కూడా ప్రశ్న. ఎందుకంటే ఎన్ని ప్రశ్నలు పుడతాయో ముందు నేను ఊహించుకోవాలి. అదొకటి. చోరులకి ఆ పాపం చేస్తే ఇదే మన పాపపుణ్య వ్యవస్థలో చాలా కన్ఫ్యూజన్లు వస్తూ ఉంటాయి. వాడు కర్మ కొద్దీ వాడు చచ్చాడండి, అందుకు వాడు చంపేశాడు. వాడు కర్మ కొద్దీ వాడు చచ్చినప్పుడు చంపిన వాడికి దోషం ఏముంది? వాడి కర్మ కొద్దీ ఈశ్వర ప్రేరణ చేత దొంగ వచ్చినప్పుడు ఆ దొంగ ఈశ్వర స్వరూపుడు, దొంగకు పాపం అంటదా? ఇది ఇక్కడ విశేషం. దీని గురించి తెలుసుకోవాలంటే ఆ దొంగకి పాపం చేసే సంస్కారం ఉంది వాళ్ళలో. వాడు ఎలాగైనా దొంగతనం చేస్తాడు. వాడు ఆ దొంగతనం చేసి పాపం అనుభవిస్తాడు. వాడు వాడి యొక్క ఆ సంస్కారములు ప్రేరేపిస్తున్నాయి ఆ దొంగని పాపం చెయ్యమని. అయితే ఆ చేసే పాపం ఏమిదో వీడి మీదే జరిగింది అంటే అది అనుభవించే పాపం వీడి దగ్గర ఉంది అన్నమాట. అది అర్థం. అది యోగంలో తేడా తప్ప వీడు దొంగలాడాడు కదా అని వీడిని ఈశ్వర ప్రేరణ అని విడిచిపెట్టాడు. వాడికి వేయాల్సిన శిక్ష మళ్ళీ వాడికి వేస్తాడు ఆయన వదలలే. ఈ విధంగా అటు శిక్షిస్తాడు. వాడి ప్రేరణ వాడి విధి కాకపోతే మరుగు దగ్గరికి వెళ్తాడు. అయితే ఈశ్వరుని కానీ ప్రార్థిస్తే వాడు మన దగ్గరికి రాకుండా జాగ్రత్త పడతాం. అందుకు ఈశ్వరుడు ఈ రూపంతో ఉన్నవాడు అని చెప్పాం. అసలు ఇందిర దొంగలు ఆయన అన్నామే, అసలు ఆయన యొక్క దొంగతనం గురించి ఎప్పుడైనా ఆలోచించామా? ఎంత దొంగ అండి ఆయన. దొంగ అయిన వాడు కేవలం దొంగలనే వృత్తిలో ఉన్నవాళ్లే కాదు, ప్రతి వాడిలో దొంగున్నాడు. గుర్తుంచుకోండి, మనలో ఎన్ని దొంగ బుద్ధులున్నాయో మనకు తెలుసు. ఏ నెగిటివ్ చెప్పినా ఎదురుగా ఉందేమో చూస్తాం, ఏ మంచి చెప్పినా నాలో ఉందేమో అనుకుంటాం. ఉందేమో కాదు, ఉందనే అనుకుంటాం. అది వచ్చింది ప్రారంభం. చెడు మాత్రం ఎదురుగా చూస్తాం, అది మన వ్యవస్థ. కానీ పరిశీలించేస్తే మనలో దొంగతనం చాలా ఉంది. కల్లా కపటం ఈ రెండే దొంగటే. ఎంత కపటపు బుద్ధులండి. లోపల ఒకటి ఉంచుకుంటాం, బయట ఒకటి మాట్లాడతాం. ఎందుకు అలా మాట్లాడుతున్నాడు? చచ్చచ్చే నేను అలా మాట్లాడలేదే, అది లోపల నువ్వు ఫలానా అంటున్నావు కదా అని చెప్తే మళ్ళీ గొడవ. ఒప్పుకోడు తొందరగా. కపటం ఆ వ్యవస్థ, మానసిక వ్యవస్థ ఇది పెద్ద దొంగతనం. పైగా ఎక్కడ ఒక పెద్ద పచ్చని మేడ చూసినా బలి కట్టాడు కదా, మరి అంతే అన్యాయంగా సంపాదించాడు కట్టాడు. వాడు అన్యాయంగా సంపాదించాడు వీళ్ళు అకౌంట్ చూసి వచ్చినట్టు. అసలు బాధ ఏమిటంటే అది తన దగ్గర లేదే అనేది ఆ అసూయ అసలు బాధ వాడికి. ఆ అసూయ ఏం చేసింది? ఆ సొమ్ము తన దగ్గర లేదే, అది నాదైతే బాగుండు అని అప్పుడే వీడి మనసు దొంగలాడేసాడు. భయం చేత కొంతమంది మంచివాళ్ళుగా మిగిలిపోయారండి. అవకాశం లేక చాలామంది మంచివాళ్ళు అయిపోయారు పాపం లోకంలో. అవకాశం ఉంటే ప్రతి వాడు దోచుకోగలడు పాపం. అందుకు దొంగలతో ఆ ప్రపంచమంతా చెడిపోతుంది అంటారు. ఇద్దరు కలిస్తే ప్రతి ఇద్దరు మాట్లాడినా ప్రపంచం చెడిపోతుంది అని ప్రతి ఇద్దరు మాట్లాడుకుంటుంటే ఏ ప్రపంచం చెడిపోయింది ఎవరికి అర్థం కాదు. అందుకు అందరం చెడిపోయే ఉన్నామని తెలుసుకుని ప్రతి వాడిలోని దొంగున్నాడు. కల్లా కపటం దాగి ఉన్నాయి ఎన్ని. అయితే మనం అనుకుంటాం కపటంతా అవతల వాడిని కప్పేశామని. అవతల వాడిని కప్పలేదు, నీ లోపల ఉన్న సత్యస్వరూపుడైన పరమేశ్వరుని కప్పేస్తున్నావు ఈ కపటం చేత. అలాంటి ఒక కపటం ఉన్న మనస్సుందే దీనికి ఎప్పుడు. అందుకే శంకరులు అంటారు, ప్రలోభాద్యై అర్థాహరణ పరతంత్రో ధనిగృహేహి ధనిగృహే ప్రవేశోద్యుక్త సంభ్రమతి బహుదా తస్కరపతే ఇమం చేతశ్చోరం కథమిహ సహే శంకర విభో తవాధీనం కృత్వా మయి నిరపరాధం కురు కృపా. ఓ దొంగల నాయకుడా, మంచి దొంగల నాయకుడు ఉన్నాడు అనుకోండి, వాడు ఏం చేస్తాడు? గొప్ప గొప్ప దొంగలందరినీ ఏరుకుని తన కంట్రోల్లో పెట్టుకోవాలి. మరి ఇంత దొంగల నాయకుడు వేని నీ కన్ను కప్పి ఒక దొంగ ఉన్నాడయ్యా, వాడున్నాడు వాడిని తీసేసుకో, వాడి వల్ల నాకు అనవసరంగా చెడ్డ పేరు వచ్చేస్తుంది. వాడెవడు? ఇమం చేతశ్చోరం, నా చిత్తం అనే దొంగున్నాడు. వీడు ఎట్టాంటి వాడంటే ప్రలోభాజ్యై, ప్రలోభాదులు మొదలైన వాటితో అర్థాహరణ పరతంత్ర, ధనాన్ని దొంగలించాలనేటటువంటి బుద్ధితో ధని గృహే ప్రవేశోద్యుక్త సన్, అందరి ఇళ్లలోకి ప్రవేశించి దోచుకుంటూ ఉంటాడయ్యా. ఇట్టాంటి దొంగగుడు ఉంటే కథమిహ సహే శంకర విభో, ఎప్పుడైనా సరే ఒక రంగంలో ప్రముఖుడైన వాడు తన మించి ఒకడు ఎదిగిపోతుంటే చూడకూడదు, వాడిని వెంటనే తెచ్చుకొని వాడిని డామినేట్ చేసేయాలి. అందుకు నీలాంటి పెద్ద దొంగల నాయకుడు ఉంటూ ఉంటే ఈ దొంగని ఎందుకయ్యా చలామణి చేస్తావు, వీడిని తీసుకుని నిడ్డంలో కలుపుకో. తస్కరపతే ఇమం చేతశ్చోరం కథమిహ సహే శంకర విభో తవాధీనం కృత్వా, ఈ మనస్సు అనే దొంగని నీకు అధీనం చేసుకుని వాడిని అధీనమైపోతే ఇంకా నాలో దోషమే ఉందయ్యా, మనస్సే కదా దోషాల వాళ్ళం, మనస్సును నువ్వు తీసుకుంటే ఇంక నేను శుద్ధుణ్ణి. మరి నిరపరాధే కురు కృపాం, అప్పుడు నాపై దయ చూపించవయ్యా అని అడిగారండి. ఎంత గొప్ప విశేషం చెప్పారు. అందుకు దొంగల నాయకుడైన ఆ పరమేశ్వరుడు కపటపు బుద్ధిని దోచుకోమని చెప్పాలి. కపటంతో అవతల వాళ్ళకి టోపీ పెట్టేమని కాదు, మన మన ఆత్మని మనం నాశనం చేసుకుంటున్నామని గుర్తు చేసుకోవాలి. కనుక ఈ దొంగని ముందు కంట్రోల్ చేయవయ్యా అని దొంగల నాయకుడిని అడిగారు శంకరులు. ఇది నేర్చుకోవాలి. ఇలాగే ఈ దొంగడు యొక్క సుగుణములు కూడా చాలా ఉన్నాయండి. కొందరు చాలా ఫ్రాంక్ అండి అంటూ ఉంటారు, ఎవరి దగ్గర చెల్లే చోట, చెల్లని చోట ఏం ఫ్రాంక్ అండి. ఆఫీసర్ దగ్గరికి వెళతాం, ఫైల్ చూపిస్తాం, వాడు రెండు తిడితే వీడు మనసులో 10 తిడతాడు. బయటకు ఏంటంటున్నా, ఏమని లేదండి మీలాంటి వాళ్ళు లేరండి అంటాడు. అది నిజమే, నేను అలాంటి వాడిని, నాలాంటి వాళ్ళు లేడు, నాలాంటి దుర్మార్గుడు లేడా నాలాంటి సన్మార్గుడు లేడా అది వేరే విషయం. లోపల మాత్రం అనేక తిట్లు, బయటకు మాత్రం హీహీ నమస్కారం. ఇంత కపటం అండి. అక్కడ కపటం లేకపోతే అక్కడ నేను ఫ్రాంక్ అండి అంటే అయిపోయింది అక్కడ. కనుక చెల్లే చోట ఫ్రాంక్ అంతా కూడా. అందుకు ప్రతి వాడిలో ఉంటుంది ఈ ధర్మం ఉండాలి కూడా. అందుకు అవసరమైనంత వరకు మంచిదే. ఇందాక చెప్పినట్టు పాజిటివ్ అండ్ నెగటివ్ ఏదుందో ఇవన్నీ కూడా ఇలా మనం భావించినప్పుడు ఆ దొంగల నాయకుడు దొంగతనాన్ని మాత్రం ఎందుకు కూరుకోవాలి, ఆయన దొంగతనం కూడా బయటపెడదాం. ఏమిటయ్యా దొంగతనం? గురు తెరిగిన దొంగ, వీడి గురిలోన దాగి దొంగ, తావి కొన్న దొంగ తగిలి పట్టుండిదే గోవులను దొంగ కూగూగు. ఈ దొంగావతారమే కృష్ణావతారం అంటే మరేంటి కదా. కృష్ణుణ్ణి జార చౌర మేరు ధీర సాధు జన మందార అన్నారు రామదాసుడు వారు. ఆ చౌరత్వం అంతా చూపించాడు. ఈ వంచతే పరివంచతే ఇవన్నీ మీకు రేపల్లెలో చూపించి ఎలా వ్యవహరించాడు, అందులో ఆయన ఎంత తత్వాన్ని ఆవిష్కరించాడు. ఈ ఆ విధంగా ఇక్కడ మనకి ముందు చెప్పినట్లుగా గోపాలుడు విష్ణువు కూడా కనిపిస్తాడు. ఇదంతా మనకి భాగవతంలో కనిపించే కృష్ణస్వరూపమే. పైగా పెద్ద దొంగ ఆయనేట. దొంగ అంటే ఉష్ణీషినే గిరిచరాజ కులుంచానాం పతయే నమః అని మరొకటి. కులుంచానాం ట్రెస్పాసర్స్ అని చెప్తున్నాడండి ఇక్కడ, కబ్జాదారులు వాళ్ళ రూపంలో ఉన్నటువంటి వాడికి కూడా నమస్కారం పెట్టారు. ఉష్ణీషినే అంటే ముసుగు వేసుకు తిరిగే వాళ్ళు అని అర్థం. ముసుగులు వేసుకుంటారు కనబడకుండా, ముసుగు దొంగలు ఉన్నారు అలా ఉండేవాళ్ళు అని అర్థం. ఈ ముసుగు దొంగ ఉన్నారే, ఆ ముసుగు దొంగ కూడా ఈయనే. ఆయన పెద్ద ముసుగు దొంగ. అందుకే మరుగేలరా ఓ రాఘవ, మరుగేల చరాచర రూప పరాత్పర సూర్య సుధాకర లోచన, విశ్వమంతా నీవే నిండి ఉన్నావే కానీ కనబడట్లేదే. ఇంతకంటే దొంగతనం మరేముందయ్యా, ప్రతి చోట ఉండి కనబడకుండా దాక్కున్నావు. అందుకు ఆ కనబడకుండా దాక్కున్న వాడిని పట్టుకోవాలి. నా ఒంటి నిండా నీ చైతన్యాన్ని నింపి ఎక్కడో కొండ గుహల్లో దాక్కున్నట్టు నా హృదయ గుహలో కనబడకుండా దాక్కున్నావు. ఈ దొంగని పట్టడం మహా కష్టమవుతోంది నాకు అని అడుగుతున్నారు. అందుకు ఇప్పుడు చెప్పండి ఎవడు దొంగ? ఆయన అంత దొంగ గనుకనే విశ్వంలో ఈ దొంగ వ్యవస్థ అంతా పెట్టాడు. ఆ సూర్య భగవానుడు మనకు తెలియకుండానే అన్నీ తీసుకుపోతున్నాడే. ఇలాగా కాలం అతిపెద్ద దొంగ. ఈరోజు ఈ వస్తువు నాది అనుకుంటే మనకు తెలియకుండానే తీసుకుపోతుంది. కాలం మనం చూస్తూ ఉండగా దొంగలాడే పశ్యతో హరుడు. ఇలాగ కాలస్వరూపుడైన పరమేశ్వరుడు దొంగే. కనుక చోర వ్యవస్థ అనేటటువంటిది ఈశ్వర వ్యవస్థలో ఒక భాగం. ఎన్ని యాంగిల్స్లో ఈ దొంగలను అర్థం చేసుకోవచ్చు మీరు ఆలోచించండి. ఇలాగ ఉన్నటువంటి ఈ దొంగ మనల్ని అఘోర రూపుడై అనుగ్రహించాలి అని చెప్పి ఆ ఘోరమైన స్వరూపాన్ని ఇక్కడ వరకు వివరించుతున్నారు. నమ ఆయచ్ఛద్యో విసృజద్భ్యచ్చవో నమ నమోశ్చద్యో విద్యద్భ్యశ్చవో నమ నమ ఆసీనేభ్యశయానేభ్యశ్చవో నమ అని వస్తుంది. ఇక్కడ ఈ మూడవ అనువాకానికి అంతటికి కలిపి ఒక మంత్రంగా చెప్పారు ఇది. ఈ మంత్రగుచ్ఛానికి అధిదేవత ఎలా ఉంటాడో ఆ రూపాన్ని నిన్న చెప్పుకున్నాం మనం. ఒక్కొక్క మంత్రం అధిదేవత ఎలాగుంటారు అని ముత్యాల సంపదతో ఉన్నటువంటి ఆ స్వామిని వర్ణించాం. అలాగే చంద్రార్థమౌరిం కాలారిం వ్యాళ యజ్ఞోపవీతినం అనేటువంటి శ్లోకంలో స్వామి యొక్క మూర్తిని అధ్యవోచ అధివక్త మంత్రానికి అధిదేవత చెప్పాం. ఇక్కడ ఈ మొత్తం మంత్రాలకి అధిదేవతగా ఉన్నటువంటి వాడు ఆ పరమేశ్వరుడు ఎలాగో చూడండి వర్ణిస్తున్నారు. రూప యవ్వన సంపన్న ముత్తేవ వన దేవత పుష్పిత అశోక పున్నాగ సహకార శిఖోపమహ. అమ్మవారు ఉన్నారు ఆయన పక్కన ఈ స్వరూపంలో. ప్రతి స్వరూపంలో ఆవిడ ఉంటారు పక్కన. ఆవిడ ఎలా ఉన్నారంటే రూప యవ్వన సంపన్న మూర్త్యేవ వన దేవత. ఎందుకంటే అడవుల్లో తిరిగే దొంగల గురించి కూడా ఇక్కడ వర్ణించారు. అరణ్యానాం పతయే నమ అడవుల్లో తిరిగేవాడు నిచేరవే పరిచరాయ. ఎక్కడ పెడితే అక్కడ తిరుగుతున్న దొంగలు, బాగా ఆక్రమించి తిరిగే దొంగలు అంటే బందిపోటు దొంగలు మొదలైనటువంటి వాళ్ళు, గుంపులు గుంపులుగా తిరిగే దొంగలు ఎందరోనో వర్ణించారు ఇక్కడ. ఈ రకరకములైనటువంటి దోపిడీదారులు దొంగలు వీరందరినీ వర్ణించినటువంటి మహామంత్రానికి అధిదేవత ప్రత్యర్థి దేవతలుగా చెప్పబడుతున్నటువంటి ఈశ్వర స్వరూపం ఎలా ఉందో ఇక్కడ చూడండి. రూప యవ్వన సంపన్న అమ్మవారు ఆ త్రిపుర సుందరీదేవి మూర్త్యేవ వనదేవత. వనదేవతే రూపు కట్టుకున్నదా అన్నట్లుగా పువ్వులతో చేసిన వస్త్రాలు ధరించింది ఆవిడ. అంటే ఆరణ్యకములైన ఆటవికమైన పువ్వులతో అల్లిన వస్త్రం వేసుకుంది. ఆ వస్త్రాలు ధరించి ఆ తల్లి అకళంక శరత్పూర్ణ చంద్రబింబ సమానన ఆ ముఖంలో ఏ మచ్చ లేనటువంటి పూర్ణ శరత్కాలపు చంద్రుని వలె ప్రసన్న వదనంతో ఉన్నది ఆ తల్లి. ప్రాతర్వి బుద్ధ పద్మాభం వసానం చర్మ కోమలం. అమ్మ యొక్క ఆ శరీరం అంతా కూడా అప్పుడే వికసించిన కమలము వలె శోభిస్తూ ఉండగా అక్కడ స్వామి ఆ తల్లి పక్కనే ఉన్నారట. ఆయన ఎలా ఉన్నారు అంటే అపూర్వమైన సౌందర్యంతో ప్రకాశిస్తున్నాడు ఆ పరమేశ్వరుడు. చక్కగా తల బిగించి జటాజూటం కట్టుకుని దానిపై ఒక నెమలి పించాన్ని పెట్టుకున్నట్ట ఆయన. చూడండి స్వరూపం. అలా పెట్టుకుని ఆటవికులకి అవసరమైనటువంటి వస్త్రధారణ చేసి తాను ధనుస్సుని బాణాన్ని అమ్మవారి చేతికి ఇచ్చేసట. విలాసంగా తన ఎడమ చేతిని అమ్మవారి నడుం చుట్టూ చుట్టేట. ఆయన ఆ చుట్టుకున్నప్పుడు ఒక వడ్డాణం పెట్టినట్టు ఉండి కుడి చేత్తో పూలగుత్తి పట్టుకుని ఉన్నట్ట. ఇలా ఉన్నటువంటి ఆది కిరాత స్వామి ఎవరైతే ఉన్నారో ఆయన దీనికి అధిదేవత అని చెప్పారు. ఈ స్వరూపాన్ని తలంచుకుంటే చాలు ఈ దొంగల బాధలు ఏవి మనకి మన దేశానికి ఉండవు. ఆ విధంగా కాపాడమని ఈ స్వరూపాన్ని మనం నమస్కరిద్దాం. ఇది ఆది కిరాత స్వామి యొక్క అద్భుతమైన స్వరూపాన్ని ఇందులో వర్ణించి చూపిస్తున్నారు. ఇందులో అమ్మవారి చేతికి ఎందుకయ్యా ఇవి ఇచ్చేసాడు అంటే అర్థం పరమేశ్వరుడు ఆయుధాలన్నీ ప్రకృతి ద్వారా ప్రయోగించుతున్నాడు, అందుకే ఆ తల్లికి అప్పచెప్పాడు. ఆయన మాత్రం స్వాత్మారాముడై ఆనందుడై ఆనంద స్వరూపుడై ఉన్నాడు. అది మనకి ఈ రూపంలో కనిపిస్తున్న ఒక అద్భుతమైన భావన. ఇక ఈ స్వామి యొక్క రూపముల్లో మళ్ళీ తర్వాత వర్ణించేవి ఆసీనేభ్యశయానేభ్యశ్చవో నమః నమస్వపద్భ్యో జాగ్రద్భ్యశ్చవో నమః నమస్తిష్ఠద్భ్యో ధావద్భ్యశ్చవో నమః నమస్సభాభ్య సభాపతిభ్యశ్చవో నమః నమో అశ్వేభ్యో అశ్వపతిభ్యశ్చవో నమః. ఇది ఇక్కడ ఒక అద్భుతమైన భావన ఉంది. అశ్వేభ్యో అశ్వపతిభ్యశ్చవో నమః అనే దాంట్లో తీసుకోవాలి. గుర్రాల రూపంలో ఉన్నవాడు గుర్రములకు నాయకుడుల రూపంలో ఉన్నవాడు అని వర్ణించారు. సరే గుర్రాలు అనే స్థూలార్థం వదులుదాం. గుర్రాలకి ఇంద్రియార్థములు ఉన్నాయి, ఇంద్రియములు అని అర్థం. ఇంద్రియాలను నడిపేవాళ్ళు, ఇప్పుడు గుర్రాలు నడిపేవాళ్ళు గొప్పవాళ్ళు అంటే గుర్రాలు నడిపేవాళ్ళే గొప్పవాళ్ళు అయితే ఆ గుర్రం కుంటిదైతే? అందుకు గుర్రాలు గొప్పవి కావాలి, గుర్రాలు నడిపేవాళ్ళు గొప్పవి కావాలి. అందుకు ఇంద్రియాలకి పటుత్వం ఉండాలి, ఇంద్రియాలను నడిపేటటువంటి చైతన్యానికి పటుత్వం ఉండాలి. అందుకు అశ్వముల రూపంలో ఉన్న రుద్రునికి నమస్కారం, అశ్వపతుల రూపంలో ఉన్న రుద్రునికి నమస్కారం అని. ఈ అశ్వముల రూపంలో ఉన్న రుద్రుడు ఎలా పనిచేస్తున్నాడో అర్థం చేసుకోవడానికి ఆసీనేభ్యశయానేభ్యశ్చవో నమః స్వపద్భ్యో జాగ్రద్భ్యశ్చవో నమః తిష్టద్భ్యో ధావద్భ్యశ్చవో నమః అనేది అర్థం చేసుకోవాలి మనం ఇక్కడ. స్వామి ఆసీనేభ్య కూర్చున్నటువంటి వాళ్ళ రూపంలో ఉన్న రుద్రుడికి నమస్కారము. ఇక్కడ బహువచనం ఇది. ఆసీనేభ్య కూర్చున్న వారి రూపంలో ఉన్నవాడు, శయానేభ్య పడుకున్న వాళ్ళ రూపంలో ఉన్నటువంటి వాడు, స్వపద్భ్య నిద్రించే వాళ్ళ రూపంలో ఉన్నవాడు. శయాన అంటే సాగోరడు, స్వపద్భ్య అంటే నిద్రపోవడం, జాగ్రద్భ్య మెలకువగా ఉండడం, తిష్టద్భ్య నిలచి ఉండడం, ధావద్భ్య పరిగెత్తడం, ఇన్ని రూపాలతో ఉన్నవాడికి నమస్కారం. ఎంత గొప్పగా భావించారు చూడండి. అంటే పడుకున్నవాడు రుద్రుడే, లేచి నిల్చున్నవాడు రుద్రుడే, పరిగెత్తేవాడు రుద్రుడే, కూర్చున్నవాడు రుద్రుడే, సాగోరినివాడు రుద్రుడే అని వర్ణించడంలో సృష్టిలో ఏవైనా ఇన్ని ఈ రూపాలే మనకు కనిపిస్తాయి. ఇన్ని రూపాలతో రుద్రుడు కనిపిస్తున్నాడు అని నమస్కరించాలి. ఇక్కడ మరొకటి, వీళ్ళు బయట ఉన్నవాళ్లే కాదు, మన లోపల చైతన్యం ఇన్ని విధాలుగా పనిచేస్తుంది. మనలో కూడా ఆసీనేభ్య రూపంతో రుద్రుడు లేకపోతే కూర్చోలేము మనం. నేను కింద కూర్చోలేనండి, కుర్చీ వేస్తే కూర్చుంటాను, కింద భోజనం చేయలేనండి, టేబుల్ వేస్తే కూర్చుంటాను. ఎందుకంటే కాళ్ళు మడత పెట్టడం అనేటటువంటి కూర్చునే భంగిమలు కూడా తెలియని దేశాల నుంచి వచ్చిన సంస్కృతి అది. వాడికి మనం మఠం వేసి కూర్చోగానే ఓ భలే కూర్చున్నాడే అనగానే అక్కడ యోగా సెంటర్ పెడతాం మనం. ఎందుకంటే వాళ్ళ మఠం వేసుకోవడం కూడా రాదు వాడికి. మన దేశంలో చిన్నప్పటి నుంచి అలవాటు చేశారు, కాళ్ళు కీళ్ళు సాగేవన్నీ కూడా నిత్య జీవితంలో వ్యవహారంలో పెట్టారు. సరే, ఆసీనేభ్య మనలో కూర్చునే శక్తిగా ఉన్న రుద్రుడికి నమస్కారం అనర్థం. ఈ ఆసీనేభ్య అని భగవచనం ఎందుకు వాడారంటే, ఆ కూర్చోవాలంటే ఇంద్రియాల్లో ఎన్ని సహకరించాలో చూడండి. ఇక్కడ వెన్ను సహకరించాలి, వెన్ను నుంచి తుంటి ఎముకల నుంచి తొడల వరకు, కీళ్ల వరకు, పాదాల కొన వరకు సహకరిస్తే గానీ మన ఆసీనేభ్య కాలం. పాపం కొందరు కూర్చోగలరు కానీ సాగోరలేరు, శయానేభ్య అదో అవస్థ. ఆ లోపల రుద్ర చైతన్యం ఎన్ని విధములుగా పనిచేయాలో చూడండి. వాడు పూర్వకృత పాపముగా ఘోర రూపంలో కానీ పనిచేస్తే వాడు కూర్చోలేడు. కీళ్ల నొప్పులు, కాళ్ళ నొప్పులు ఇవన్నీ వ్యవస్థలు ఎందువల్ల వస్తాయి? శయానేభ్య చక్కగా శయనించేవాడు నిద్ర కొందరికి పట్టదు, అందుకు నిద్ర రూపంలో ఉండేవాడు. అది కూడా మనలో నిద్రపుచ్చేవాడు కూడా ఉన్నాడు. అతడు నిద్రపుచ్చితేనే మనం నిద్రపోగలం. తల్లి ఎలాగైతే రాత్రి అవగానే పిల్లవాడిని నిద్రపోమ్మని పొద్దున్న ఎలా లేపుతుందో, ఇది తల్లి బయట లేపుతుంది, కానీ లోపల తల్లిలాంటి స్వామి మనల్ని నిద్రపుచ్చితేనే అసలు నిద్రపోతాం, లేకపోతే ఎన్ని జోల పడి నిద్రపో. పోను అలా నిద్రపోతుంటే తల్లి మాత్రం నిద్రపోనిస్తుందా? పిల్లాడిని పొద్దుట లేపదు. ఆ తల్లి లేపినా లోపల వాడి నిద్ర లేపకపోతే వీడు లేవలేడు. వాడు ఆ లోపల ఒక్కసారి జాగ్రత్త రూపంలో లేపుతాడు. అందుకే మనం రాత్రి నిద్రపోగలుగుతున్నాం, పొద్దుట్లేస్తున్నాం. అంటే మనలో నిద్రపుచ్చి నిద్ర లేపే రూపంలో ఉన్న రుద్రునికి నమస్కారం. అది నమ స్వపద్భ్యో జాగ్రద్భ్యశ్చవో నమ. అలాగే తిష్టద్భ్య, ఇద్దరు చేయిస్తే గానీ నిలబడలేని అవస్థలు లేకుండా చేసేవాడు తిష్టద్భ్య. మనల్ని నిలబెట్టేటువంటి చైతన్యం లోపలుంది, అదే లేకపోతే నిలబడగలమా అండి? అంతేకాదు ధావద్భ్య, పరిగెత్తే శక్తి మనలో ఉంది. అంటే చైతన్యం అనేటువంటిది ఇంద్రియముల్లో ఎలా కదులుతుందో ఈ మంత్రాల్లో చూపిస్తున్నాడు. ఎంత అబ్జర్వేషను, దానిని ఈశ్వర స్వరూపంగా చూడడం అనేటువంటి స్థితి చూడండి. అందుకే ఈశ్వర నాట్యం అంతా ఇక్కడే కనిపిస్తుంది. నాట్యం అంటే ఇంకేంటండి? మనం ప్రతి వాడు డ్యాన్సరే, అవునా కదా అండి? ఎన్ని డ్యాన్సులో, ఎన్ని డ్యాన్సులో. ఆ డ్యాన్స్ అంటే మూమెంట్, చైతన్యం. చైతన్యం మూమెంటే డ్యాన్స్. అందుకు ఆసీనభ్య, శయానభ్య, తిష్టభ్య, గదావద్భ్య, పొద్దున్న లేచి ఒక డ్యాన్స్, కూర్చునో డ్యాన్స్, కదులుతూ డ్యాన్స్, వంగుని డ్యాన్స్, ఇన్ని డ్యాన్సులు మన చేత చేయిస్తున్నవాడు డ్యాన్సర్ నటరాజు. వాడు ఇక్కడ ఉన్నాడు మనలో. కనుక మన లోపల ఈశ్వర చైతన్యం ప్రతి అణువులో డ్యాన్స్ చేస్తుంది ఇన్ని రూపములుగా. అందుకే నా శరీరం అనే స్టేజ్లో డ్యాన్స్ చేస్తున్న నర్తకుడు ఒకడున్నాడు అని తెలుసుకో. ఆసీనభ్యశయానభ్యశ్చవో నమః అని మొదలుపెట్టి స్వపద్భ్యో జాగ్రద్భ్యశ్చవో నమః, తిష్టద్భ్యో ధావద్భ్యశ్చవో నమః చెప్పి ఇలా నాట్యం చేసి ఆయనే చిదంబర సభాపతి అయిన నటరాజని సభాభ్య సభాపతిభ్యశ్చవో నమః అని నటరాజ స్వరూపాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. ఈ నటరాజు మన బాడీలో ఈ మూమెంట్లన్నీ చూపించకపోతే సరిగ్గా లేవు. అందుకు ఘోర రూపములతో వీటిని పనిచేయడం మానించేయకుండా అఘోర రూపుడవే నా శరీరం అంతా కూడా పనిచేయవయ్యా అని దేహాన్ని అంత గొప్పగా ఈశ్వర చైతన్య క్షేత్రంగా దర్శించు గాని దేహాన్ని నిరసించకు. ఈ దేహం ఏముంటే పోయింది అన్నట్టుగా దేహాన్ని ఏనాడు చూడకూడదు. ఇది ఆయన నాట్యం చేస్తే స్టేజ్ ఈ దేహం. ఇందులో ఆ డాన్సర్ డాన్స్ చేస్తున్నాడు. ఆయన డాన్స్ చేస్తున్నప్పుడు స్టేజ్ని ఎలా ఉంచుకోవాలో, ఈ దేహాన్ని అంత పవిత్రంగా, అంత ఆనందంగా, అంత ఉల్లాసంగా ఉంచాలి. డాన్స్ ఎందుకు చేస్తారండి? ఇట్స్ ఫర్ ఎంటర్టైన్మెంట్, అవును కదా, ఆనందం కోసం, ఉల్లాసం కోసం. అందుకే మన జీవితాన్ని ఆనందమయంగా గడపమని చెప్తుంది. ఏడుస్తూ ఏడుపు గొట్టుగా బ్రతకూడదు. ఈశ్వరుడు నాట్యం చేసే ఈ రంగంలో నీ శరీరంలో ఆసీనుడై శయానుడై ఆయనే ఉన్నాడయ్యా. ఆయనే లేకపోతే నిద్రపో, లేవలో, కూర్చోలో, నడవలో. ఇవన్నిటిగా నీలో నిత్యం నర్తిస్తున్న ఈశ్వర చైతన్యాన్ని చూస్తే నువ్వు ఆయనలో తన్మయుడవై ఆనందిస్తావు. ఆ ఆనందం అనుభవించమని ఇక్కడ చెప్తున్నాడు ఆ సభాపతి సొగసు. రేపు చూసుకుందాం. ఈరోజుకి ఇంతటితో స్వస్తి. సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు. నమస్తే.

0: Upon hearing this announcement, please contact us immediately at shaivam@shaivam.org. This radio service has been moved to a new address and the service at this address will be discontinued shortly. Therefore, please contact us immediately at shaivam@shaivam.org. Thank you. Om Namah Shivaya.
1: Om Namah Shivaya. Dear listeners of Shaivam.org Radio, the size of our audio collection continues to grow day by day. We now host more than 25,000 audio recordings. In order to make these extensive resources more accessible and beneficial to our radio listeners, we have reorganized our program schedule. Thirumurai Music and Thirumurai Discourses will be broadcast on Thirunariya Tamilosai. Philosophical Discourses and Periyapuranam Lectures in Tamil will be broadcast on Shivatattvam. Programs in languages other than Tamil will be broadcast on Shaivalahari. As a result of these changes, there will be some adjustments to program timings. We trust that you will kindly accept these schedule changes with understanding and patience. We also request you to encourage your relatives and friends to listen to and benefit from our radio services. Om Namah Shivaya.
2: Ratascha Sumati Srivan Siva Pooja Parayanaha. అప్పటి నుంచి ఈయన పరమానంద భరితుడే శివ పూజ చేసుకుంటున్నాడు. ఉషస్యేవ సముత్థాయ నిత్యం భక్తి సమన్విత. ఉషక్కాలంలోని నిద్రలేచి భక్తు వివిధములైనటువంటి కుసుమాలను తెచ్చుకుంటున్నట్ట. అది కూడా తుమ్మెదలంటని పువ్వులు. నా జిఘ్రంతి ప్రసూనాని యావద్ భ్రమర పంక్తయ తావదేవ వనంగత్వా తైస్తై సద్య సమాపృతై. ఈ విధంగా వ్యాఘ్రపాదం నిరంతరం శివారాధన చేసుకుంటూ ఉన్న సమయంలో ఒక రోజున వాళ్ళ నాన్నగారు వచ్చారట ఈయన చూడాలని. మధ్యందిన మహర్షి దీక్ష ఇచ్చి పంపించి వేశాడు. అయితే నిన్న ఎవరో అడిగారు, వ్యాఘ్రపాదుడి నామం రాకముందు ఈయన పేరేమిటండి అని. కొన్ని ప్రసిద్ధ నామములకి పూర్వనామాలు శాస్త్రములు ఎందుకు చెప్పబడలేదు. ఇప్పుడు అగస్త్యుడు అనే నామం ఉన్నది. అది పర్వతాన్ని నిగ్రహించడం కారణంగా ఆయనకు అగస్త్య నామం అందులో కనబడుతుంది. అందుకు మునుపు పేరేమిటండి అని మనం అడిగితే శాస్త్రంలో కనబడదు. అయితే మునుపు కూడా అగస్త్యనామం ఉన్నంత మాత్రాన్ని ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళకి పేర్లు పెట్టిన వాళ్ళు కూడా మహర్షులు, ద్రష్టలు. అలాగే ఈయన పూర్వనామం ఏమిటని. కానీ మాధ్యందిన మహర్షి, మధ్యందిన పుత్రుడు గనక మాధ్యందిన మహర్షి అని వ్యవహారం మాత్రం ఇతరకు ఉన్నది. కానీ వ్యాఘ్రపాదుడనే పేరే ప్రసిద్ధి ఉండడం చేత ఆ పూర్వనామం పేర్కొనలేదు. ఋషుల గ్రంథాల్లో కొన్ని నామములు చెప్పబడవు. అంత మాత్రం చేత వాళ్ళకి ప్రాధాన్యం లేదని కాదు. ఈ విధంగా ఆ వ్యాఘ్రపాదుడు శివ సాక్షాత్కారం పొంది శివుని అనుగ్రహం చేత ఇంత ఘనకీర్తిని సంపాదించినందుకు ఆ పుత్రుణ్ణి చూడాలని వచ్చాడు తండ్రి. ఈ తిల్లవనానికి చేరుకున్నారు. అయితే ఆయన వనంలోకి వచ్చినప్పుడు ఆయన వచ్చారన్న వార్త తెలుసుకుని పరుగు పరుగును బయలుదేరి తండ్రిని చూసిన ఆనందంతో ఆయన భక్తిభావంతో పాదాలపై పడి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆయాంతి పితరం ప్రీతం దృష్ట్వా పుత్ర ససంభ్రమం ప్రత్యుద్గమ్య తదా సజ్జ ప్రణనామ మహీతలే. ఎప్పుడైతే సాష్టాంగ నమస్కారం చేశారో వెంటనే ఆయన లేపి సముత్థాప్య పరిశ్వజ్య పునః పునః పైకి లేపి గట్టిగా ఆలింగనం చేసుకుని ఒళ్ళంతో నిమిరెట్ట. ఒకటి పుత్రవాత్సల్యం, రెండవది నేనిచ్చిన దీక్ష నువ్వు సాఫల్యం చేసుకున్నావు, పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొందావు. ఇది నేను తెలుసుకుని ఋషుల వాక్కుల ద్వారా నిన్ను చూడాలని వచ్చానయ్యా అని చెప్పినప్పుడు నాన్న నా ఆశ్రమం చూద్దూ గాని రా అని తీసుకువెళ్ళట్టి పిల్లవాడు. హేమ పద్మ తటాకాక్షం తీర్థమాప శనేశనేహి. అక్కడ హేమ పద్మ తటాకము ప్రక్కనే ఉన్నటువంటి మూలనాథస్వామిని దర్శనం చేసి అటు తర్వాత తన యొక్క ఆశ్రమంలో తాను స్థాపించుకున్నటువంటి శివలింగాన్ని కూడా చూపించాడు. అప్పటి నుంచి అది వ్యాఘ్రపాదేశ్వర లింగము అనే పేరుతో ప్రసిద్ధిగా ఇప్పటికీ మనం వెళ్లి దర్శనం చేసుకోవచ్చు ఆ దివ్యలింగాన్ని. తత స్నాన విధి సజ్జ తస్మిన్ తీర్థవరే శుభే. ఆ హేమ పద్మ తటాకంలో స్నానం చేస్తూ నిత్యము మూలనాథస్వామిని దర్శిస్తూ తన పుత్రుడు ప్రతిష్ఠించిన శివలింగాన్ని అర్చిస్తూ కొంతకాలం మధ్యందిని మహర్షి కూడా అక్కడే ఉన్నారు. పైగా ఆరణ్యకమైనటువంటి ఫలమూలములు భక్షణ చేస్తూ వారు కాలక్షేపం చేస్తున్న సమయంలో ఒకరోజు ఇతను అన్నట్ట, నాయన నువ్వు బ్రహ్మచర్యాశ్రమాన్ని సార్థకం చేసుకున్నావు ఇంతవరకు, గృహస్థాశ్రమం స్వీకరించి దాన్ని కూడా సార్థకం చేసుకోవాలని నా కోరిక అన్నాడు తండ్రి. అంటే బ్రహ్మచర్యాశ్రమాన్ని సార్థకం చేసుకున్నావన్న మాట గొప్పగా చెప్పాడు ఇక్కడ. ఆశ్రమోయం త్వయా పూర్వ యథా శుచిమతా సుత ప్రసిద్ధోబు ద్వితీయోపి తథైవ క్రియతా విహ. ఆ మాట ఎంత సంస్కారవంతంగా ఉంది. బ్రహ్మచర్యాశ్రమాన్ని ఎలా ప్రసిద్ధం చేసుకున్నావో రెండవ దాన్ని కూడా అలా చేయవయ్యా. ఒక్కొక్క ఆశ్రమ ధర్మాన్ని పాటించినప్పుడు అది సార్థకం అవుతున్నది. కనుక బ్రహ్మచర్యాశ్రమంలో నువ్వు తపస్సుకి అధ్యయనానికి ప్రాధాన్యమిచ్చి తప ఫలాన్ని కూడా పొందావు గనక దీన్ని కూడా నా మాట విని స్వీకరించవలసింది అంటే పితృపాదుల వాక్యాన్ని శిరసా వహించాడు ఆయన. అప్పుడు తండ్రి వెంటనే తగిన సంబంధాన్ని చూశారు. వశిష్ట మహర్షి యొక్క భగిని అనగా సోదరి ఆమెనిచ్చి వివాహం చేశారట. వశిష్ట భగినీం కన్యాం శీలరూప విభూషణం సూనోస్తస్య విధానేనా ధర్మపత్ని చకారహి. వశిష్ఠుని సోదరుని వివాహం చేసుకున్నాడు. అక్కడ వారు ఉభయులు శివార్చన చేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. ఆ దంపతులు వారికి ఇరువురు తనయులు ఉద్భవించారు. ఒకరు ధౌమ్యుడు, ఇంకొకడు ఉపమన్యువు. వ్యాఘ్రపాదని యొక్క పుత్రుడే ఉపమన్యు మహర్షి. ఉపమన్యు మహర్షికి చాలా చక్కటి చరిత్ర మనకు మహాభారతంలో శివపురాణాల్లో కూడా విస్తారంగా కనబడుతుంది. ఇక్కడ నేను విస్తారంగా చెప్పట్లేదు, ఎందుకంటే చిదంబర రహస్యం మనకు ప్రధానం గనక. అలాగని శివభక్తుడైన ఉపమన్యు గురించి చెప్పకపోతే ఒక దోషం ఉంది, అది భాగవతాపచారం అవుతుంది. పరమ భాగవతోత్తముడు ఉపమన్యు మహర్షి పైగా శివాచార్యుల్లో చాలా ఉత్కృష్టమైనటువంటి వాడు. ఈ విషయం మనకు మహాభారత అనుశాసనిక పర్వంలో స్పష్టంగా కనబడుతుంది. శ్రీకృష్ణ పరమాత్మ ఉపమన్యు మహర్షి వద్ద శివదీక్ష తీసుకుని ఆయన శివునికే తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమవడం, ఉపమన్యు దగ్గర తాను పొందినటువంటి శివ సహస్రనామాలతో శివుణ్ణి స్తోత్రం చేశాడు. ఆ శివ సహస్రనామాలనే కృష్ణ పరమాత్మ ధర్మరాజు మొదలైన వాళ్ళకు ఉపదేశించాడు. ఈ విషయం మనకి మహాభారత అనుశాసన పర్వంలో ఉన్నది. అంతేకాకుండా ఉపమన్యువు కృష్ణుడికి చెప్పినటువంటి శివశాస్త్రం అంతా కూడాను మనకి శివపురాణంలో కొన్ని అధ్యాయాలుంది. ఇందులో అపూర్వమైనటువంటి శివ విజ్ఞానం అంతా కూడా లభిస్తున్నది. కనుకనే శివభక్తులకి ఆచార్య స్థానీయుడు ఉపమన్యు మహర్షి. ఆయనకు ప్రత్యేకమైన చరిత్ర, అది ప్రత్యేకంగా చెప్పుకోవలసింది. ఇందులో మేళనం చేయలేము, ఎందుకంటే వాళ్ళ పరంపర చూడండి, మధ్యంధని మహర్షి, వ్యాఘ్రపాదుడు, ఉపమన్యు మహర్షి. ఇక ధౌమ్యుని యొక్క వృత్తాంతం మనకి మహాభారతంలోని ఆ ప్రథమ ఆదిసభ ఆది పర్వంలోనే మనకు కనబడుతుంది. ధౌమ్య మహర్షి యొక్క వృత్తాంతం మనకి గురుదక్షిణ చెల్లించుకోవడం కోసం ఆయన వెళ్ళాడు ఇచ్చాదుల్లో. ఉభయులు ఉత్తములైన మహర్షులు, వారు ఉభయులు కూడా తండ్రి వద్ద దీక్ష స్వీకరించి వివిధ ప్రాంతములందు వాళ్ళ తపోభూములు వాళ్ళు ఏర్పరచుకున్నారు. కానీ ఉపమన్యుని చరిత్ర మాత్రం క్లుప్తంగా ఇక్కడ చెప్పారు. చిదంబర రహస్యంలో క్లుప్తంగా చెప్పింది చెప్తున్నాం. ఒకప్పుడు వశిష్ఠుడు తన మేనల్లుడిని చూడడానికి వచ్చాడు ఇక్కడికి. అది అరుంధతి సమేతుడే. ధర్మపత్ని వశిష్ఠ్య ధర్మసత్యమయీ సతీ. అరుంధతి సమేతుడే వచ్చాడు. వచ్చి కొంతకాలం నేను మా మేనలను ఊరు తీసుకెళ్తానని తీసుకెళ్ళాట్టాయను. మేనమ గారు ఇంటికి వెళ్ళాడు. వశిష్ఠుని వద్ద కామధేను సంతానమైనటువంటి శబళ సురభి ఇత్యాది కామధేను సంతానాలున్నాయి. ఆ సౌరభేయేన పయసా తమ్ మునిం పర్యవర్ధయత్. ఆ కామధేను పాలు తాగెట్టాడు అక్కడ ఉన్నంతకాలం. చక్కగా కొంతకాలం మేనమామ ఇంట్లో ఉంటూ ఆ పాలు తాగి పుష్టిగా తుష్టిగా తిరిగి వచ్చాట ఇక్కడికి. ఆ వచ్చిన తర్వాత వీళ్ళు పెట్టే తిళ్ళేవి నచ్చట్లేదు దీనికి, ఈ పిల్లాడికి. ఎందుకంటే అక్కడ మంచి పాలు తాగాను, అలాంటి పాలు ఇక్కడ దొరుకుతాయా అంటే, నాయన మనం తిల్లవనంలో ఉన్నాం, ఈ వనంలో మీ నాన్న ఎప్పుడు తపస్సు, మనకేమున్నది ఇక్కడ ఆస్తి పాస్తి, మనం పాడి పంట పంచుకోవడానికి వచ్చామా, కొంతమంది కోపీనార్థాయం పటాటోపహాని తపస్సు కంటూ బయలుదేరి చాలా సంసారం తయారు చేసుకుంటారు పాప, అసలు తపస్సు పక్కకు పోతుంది. కనుకనే మనం తపోజీవనులం, గృహస్థులమే గాని తపోజీవనం. అంటే గృహస్థుల్లో కూడా తపోజీవనం లేని గృహస్థులు ఉంటారు. వీళ్ళు కేవలం ఆరణ్యకమైన వస్తువులు మాత్రమే స్వీకరిస్తూ గ్రామ్య విషయ త్యాగం చేసి జీవిస్తారు. ఇదొక తపోజీవనంలో ఒక విధానం. అంతేగాని మన దృష్టిలో గృహస్థుల సన్యాసే తెలుసు, కానీ గృహస్థుల్లో కూడా తపస్సులు ఎందరో ఉంటారన్న విషయం తెలియదు. పైగా మనకి ఈ కలియుగం ప్రవేశించిన తర్వాత కాషాయ మోహం చాలా పెరిగిపోయింది. కానీ గృహస్థాశ్రమంలో మహాత్ములు ఎంతమంది ఉన్నారో మనం ఒక్కసారి తలంచుకుంటే, వశిష్ఠాదులు కానీ అగస్త్యాదులు కానీ గృహస్థాశ్రమంలో ఉన్న తపోజీవులు వీరందరూ కూడా. ఈ తపోజీవులు ఈ వన్యమైనటువంటి విషయములే స్వీకరిస్తారు, కానీ ఈ గ్రామ్య విషయములు స్వీకరించరు. అందుకు వీళ్ళు మొదటి నుంచి ఆ విధమైన ఆహారములే. పైగా నివారముష్టింపచులు అని వీళ్ళకు పేరు. తపోజీవనంలో అదొకటి ఉంచవృత్తి అని నీవారముష్టింపచులు అని ఇలా చెప్పబడుతూ ఉంటుంది. నీవారముష్టింపచులు అంటే నివ్వరి ధాన్యము తనంత తాను రాలిపడినవి ఏముంటాయో అవి ఏరుకుని వాటితేనే జీవితం గడుపుతుంటారు. అంటే ప్రాణరక్షణార్థం ఇది, మిగిలినదంతా తపస్సుతోనే వాళ్ళు జీవించగలరు. అలాది తపోజీవనం ఎలా ఉండేవారు అనేది మనం తెలుసుకోవడం కోసం చెప్తున్నా. వారి ధర్మపత్నులు కూడా యజ్ఞమునికి తపస్సుకి సహకరిస్తూ నిత్యాగ్నిహోత్రము తపస్సు వేదాధ్యయనము వీటితోనే కాలక్షేపం చేస్తున్నారు. వారికి పోషకం ఏంటయ్యా అంటే వారి తపస్సే వారికి పోషకం. వారు తపస్సు చేత పోషింపబడుతుంటారు. అలాంటి మహాత్ములు ఎప్పటికీ ఉంటారు భారతదేశంలో. ఏంటంటే మహర్షులు మహాత్ములు వారికి ఎక్కడి నుంచి మనం నమస్కారం చేసుకుందాం. మొత్తానికి ఈ మహాత్ముడు ఈ పిల్లవాడు వెళ్ళి నాకు ఆ పాలు తాగాలనుంది అన్నాడు. ఏ పాలరా బాబు అంటే మేనమామ గారి ఇంట్లో తాగాడు. అయ్యా ఆయన మహర్షి గాని ఆయనకి కామధేనువులు ఉన్నాయి, మనం ఎక్కడ తేగలం, ఇలాగ దుఃఖించడం మొదలుపెట్టాడు. ఇటువైపేమో తండ్రి ధ్యానంలో ఉన్నారు. ఇలాంటివన్నీ తండ్రి దాకా వెళ్ళనివ్వకుండా తల్లే ఓదార్చుతూ ఉన్నది. పైగా కిం రోదిషి సదావత్స రుదిత్యాప్యత్ర కిం భవేత్, ఎందుకని ఎప్పుడు ఆ పాల కోసం అలా ఏడుస్తాం మనం. శివుడు తప్ప ఏమీ లేని వాళ్ళం. గొప్ప మాట అన్నదండి, అకించనో హ్యహం సత్యం శివమేకం వినా విభుం, శివుడు తప్ప మరేమీ లేని వాళ్ళం. పైగా మనకు తెలిసిన కామధేనువు కల్పవృక్షము అన్ని శివుడే, ఇంకేం కామధేనువు పాలు నేను ఇవ్వగలను. తపోలోకాల్లో ఉండే కామధేనువుల గురించి నాకు తెలియదు కదా. ఇక్కడ గొప్ప రహస్యాలు ఇవన్నీ. తపోలోకేహి తిష్ఠతి, తపోలోకం అనకు లోకం ఉంది, ఆ లోకంలో కొన్ని కామధేనువులు ఉన్నాయి. తత్సంబంధమైన కామధేనువులు వశిష్ఠునికి నిరంతరం క్షీరములు ఇచ్చేవి. అన్ని చాలా విశేష రహస్యాలు. తపోలోకంలో ఉన్నటువంటి కామధేనువుల్ని వశిష్ఠుడైతే తీసుకురాగలిగాడు, కానీ మనకు ఆ కామనా లేదు, ఆ ధేనువు లేదు. కనుకనే దుఃఖాన్ని ఆపవయ్యా అన్న పిల్లవాడండి. వారికి వేదాంతం ఏం తెలుస్తుంది, దుఃఖించడం మొదలుపెట్టాడు. అప్పుడు తవాపి సుమతే సూనో శంభురేవ పరాగతి, ఏదివ్వాలన్నా ఈశ్వరుడు ఇవ్వాలి. మనం ఇప్పుడు సంపదలు రాలేదని దేనిమీదో కారణం చూపించి నిందిస్తాం, కానీ సృష్టిలో ఏది రావాలన్నా ఒకటి పెడితేనే ఇప్పుడు పుడుతుంది, పెట్టి పుట్టాలి అని. ఇక్కడ శివపురాణంలో గొప్ప మాట ఉంటుంది ఏమనంటే, ఎవరైతే గత జన్మల్లో శివుని ఉద్దేశించి కేశవుని ఉద్దేశించి ద్రవ్య సమర్పణ చేస్తారో వారికే తర్వాత జన్మల్లో సంపదలు పుడతాయి. ఈ వాక్యం చాలా ముఖ్యమైన వాక్యం. ఇదే భారతీయ సంస్కృతి వేద హృదయంతో చెప్పిన మాట, యజ్ఞము ద్వారానే సంపదలు లభిస్తాయి, ఇంకో దానివల్ల దొరకదు. యజ్ఞేన కల్పతాం అని చెప్తున్నది మనకు చమకం. యజ్ఞేన కల్పతాం అంటే యజ్ఞము ద్వారానే అన్ని లభిస్తాయి. ఈ దొరికినవి కూడా యజ్ఞము ద్వారానే రక్షింపబడతాయి, యజ్ఞము ద్వారా సమర్థవంతమవుతాయి. ఇది భారతీయ ఋషి హృదయం. అంతేగాని ఇప్పుడు మన ప్రయత్నాలు కావు, అది కేవలం గత జన్మల నుంచి వచ్చినటువంటి యజ్ఞములు. మరి ఇప్పుడేం చేయాలండి, అప్పుడు ఉన్నవన్నీ ఇప్పుడు తింటూ కూర్చోవాలా, ఇప్పుడు కూడా యజ్ఞం చేయి అంతే. యజ్ఞో యజ్ఞేన కల్పదాం అది మళ్ళీ చెప్పాడు అక్కడ. అది ముఖ్యమైన మన సంస్కృతి, ఇది మన సంప్రదాయం, ఇది ఇది జీవన విధానం, ఇలా ఉండాలి. అంతేగాని దరిద్రాన్ని చూస్తే ఏడవడం కాదు. మనం పాలు పొందాల్సినటువంటి యజ్ఞములు ఏవో చేయలేదు గత జన్మలో అంతే. అలాగని మిగిలినంత దరిద్రం అని కాదు, తత్సంబంధమైనది మనకు లేదు. అయితే ఏది ఇవ్వాలన్నా ఈశ్వరుడు ఇవ్వాలి గనక ఆ శివుణ్ణే పరమగతిగా నువ్వు పట్టుకుంటే ఆయన ఇవ్వగలడు. అందుకు పరాగతికి శివ అని మాట చూపించి ఏబడి వాడు అని అడిగాడండి ఈయన. ఇంకెవడు, అదిగో ఆ మూలలో కూర్చున్నాడే మూలనాథుడు ఆయన అని చెప్పగానే ఆ మహానుభావుడు ఆ శివుణ్ణి చూసి ఆయన దగ్గరికి వెళ్ళి ఏడవడం మొదలెట్టాట. ఇది చేతనవ్వాలండి. అక్కడ ఇక్కడ ఏడవడం కాదు, అక్కడ ఏడవడం చేతనవ్వాలి. సృష్టిలో అక్కడ ఏడవగలిగితే ఆ ఏడుపు సార్థకత. ప్రపంచంలో దేని గురించి ఏడ్చినా ఆ ఏడుపు చూడ్డానికి వినడానికి అసహ్యంగా ఉంటుంది, కానీ భగవంతుని గురించి ఏడ్చే ఏడుపు మాత్రం అందంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది, సంగీతం అవుతుంది. పరమాత్మ గురించి ఏడ్చే ఏడుపుకు మించిన గొప్ప సంగీతం లేదు. అందుకే మహానుభావుడు ఎక్కడికి వెళ్ళి ఏడ్చాడు ఇప్పుడు, జగన్మూర్తే శివస్యాపి రురోద పునరగ్రత, అక్కడ ఏడవడం మొదలుపెట్టాట. పైగా వాళ్ళ ఇంట్లో మొదటి నుంచి అలవాడు పంచాక్షరి. ఆ పంచాక్షరి జపం చేస్తూ ఆయన కోసం ఆయన తపించడం మొదలుపెట్టాడు. ఆ దీక్షకు ఫలంగానే పరమేశ్వరుడు ఆయన అనుగ్రహించడం పెద్ద కథ. ఆ కథ నేను ఇక్కడ విస్తారంగా చెప్పను. ఆ పరమేశ్వరుడు ఈయనకి పాలేమిటయ్యా, నీకు క్షీర సముద్రం ఇస్తున్నాను తీసుకో అన్నట్ట. నీ సంకల్పం మాత్రం చేత క్షీర సముద్రం లభిస్తుంది. క్షీర సముద్రమే కాకుండా నీకు శివజ్ఞానం అనే అమృత సముద్రాన్ని ఇస్తున్నాను. అంటే ఈ పిల్లవాడు పాల కోసం ఏడవడం ఒక నెపం, కానీ ఆయన దొరికిన ఫలం పాలు మాత్రమే కాదు, జన్మలో మృతి లక్షణాన్ని పోగొట్టే శివామృతమే లభించింది అతనికి. అంటే అతడి తపస్సుకి లౌకికమైన ఒక క్షీర కామన ప్రేరణ మాత్రమే అయింది, కానీ అక్కడ తాగిపోలేదు అది. కనుకనే ఇతని సకామ భక్తి అనడానికి లేదు, ఆయన్ని తపస్సులోకి తీసుకువెళ్ళడానికి ఒక ప్రేరకం మాత్రమే అయింది. కానీ ఈయన తపస్సులోకి వెళ్ళిన తర్వాత శివుడు తప్ప ఇంకోటి పట్టలేదు. అది మనకి శివపురాణంలోనే కథ కనబడుతుంది. ఈయన క్షీరం కూడా ప్రధానం కాదు, శివుడే ప్రధానమన్నంతగా ఆ తపస్సు పండిపోతుంది. దానికి ఫలితంగా పరమేశ్వరుడు ఈ అడిగిన ఎందుకు కూర్చున్నాడో అది ఆయన గుర్తుపెట్టుకున్నాడండి. నిజానికి ఉపమన్యువు ఏమీ అడగలేదు ఆయన్ని, కానీ అది గుర్తుపెట్టుకుని ఆ కోరికకి తగ్గట్టుగా క్షీర సముద్రాన్ని ఇచ్చి ఆ తర్వాత మరొకటి ఇచ్చట, కుమార పదవి ఇచ్చట. కుమార పదవి అంటే నా కుమారస్వామ్యంతో నువ్వంతా అన్నాడు. కుమార పదవి, ఆయన కుమార పదవి ఎవరికి ఇస్తారో వాడికి శివజ్ఞానం ఇస్తాడు. అది ప్రత్యేకమైన అంశం. ఆ కుమారస్వామి పని ఏమిటంటే శివజ్ఞానాన్ని వ్యాప్తి చేయడం. అది సుబ్రహ్మణ్యుడు శివజ్ఞానానికి గురువు అని చెప్తారు. కనుకనే శివజ్ఞానం ఇచ్చేటప్పుడు ఈయన కుమారుడిగా అంగీకరించగానే వాళ్ళావిడ ఆ శివజ్ఞాన క్షీరాన్ని ఇస్తుందిట. ఇది చాలా అద్భుతమైన విషయం. ఇది ఆ శివజ్ఞాన క్షీరం పొందగానే ఇతడు శివజ్ఞానం పొంది ఆ శివజ్ఞానాన్ని లోకంలో వ్యాప్తి చేస్తాడు. ఇలా మనకి స్వామి కుమార పదవిని పొందినటువంటి వారిలో ఉపమన్యు మహర్షి ఒకరు కనిపిస్తారు. మనకి కొన్ని శతాబ్దాల క్రితం తిరుజ్ఞాన సంబంధర్ అనేటువంటి వాడు చిదంబరం ప్రక్కనే సీర్కాళి అనే ప్రాంతంలో ఈ తిరుజ్ఞాన సంబంధర్ కూడాను ఈ విధంగానే పసి వయస్సులో స్వామి చేత జ్ఞానక్షీరాన్ని పొందాడు. అది సీర్కాళి అనే ప్రాంతం ఇప్పటికి చిదంబరం దగ్గర ఉన్నది. అది ప్రసిద్ధ క్షేత్రంగా చెప్పబడుతుంది. అద్భుతమైన శివాలయం ఉన్నది. అయితే శివాలయంగా దానికి ప్రసిద్ధి ఈ జ్ఞాన సంబంధుడు పుట్టకముందు. జ్ఞాన సంబంధుడు పుట్టిన తర్వాత అది జ్ఞాన సంబంధుడు పుట్టడం చేత గొప్ప క్షేత్రం ఏందండి. అంత అద్భుతమైన క్షేత్రం ఇది. ఈ జ్ఞాన సంబంధుడు తండ్రి కూడా గొప్ప శివభక్తులు. ఆ రోజుల్లో అవైదిక మతములు కొన్ని వ్యాప్తి చెంది ఉండే, జైన బౌద్ధాది మతములు వ్యాప్తి చెంది ఉన్న కాలంలో తిరిగి ఆది ఆ వేద సిద్ధాంతం తిరిగి ప్రతిష్ఠింపబడాలనే తపన ఎందరికో ఉండేది. ఆ సమయంలో అక్కడ శివభక్తులైనటువంటి ఒక మహాత్మునికి పుత్రుడిగా పుట్టాడు ఈయన. ఆ పుట్టిన రెండవ ఏట మార్గశిర మాసంలో, దాన్ని ధర్మమాసం అంటాం, ఈ ధర్మమాసంలో శివవ్రతం చేస్తారు. అది కూడా ఉంది. ఈ శివవ్రతంకి ఉషక్కాలంలో లేచి శివారాధన చేయడం ఉన్నది. ఆ ఉషక్కాలంలో నిద్ర లేచి ఈ పెద్ద ఆయన ఆలయానికి వెళ్ళారట కోనేటికి స్నానానికి. ఆ వెళుతూ ఉంటే పిల్లవాడు కూడా నిద్ర లేచిపోయాడు. రెండేళ్ల పిల్లవాడు, నేను వస్తా స్నానానికి అన్నాడు. తెల్లవారిని ఇదో గొడవ, నువ్వు రాకూడదు బాబు అంటే నేను వెళ్తానంటే పోనీ చిన్న పిల్లాడు ముచ్చట పడుతున్నాడు తీసుకెళ్ళండి అని. నేను కోనేట్లో స్నానం చేస్తుంటే పిల్లాడిని ఎక్కడుంచుతానన్నాడు. ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళకి అప్పచెప్పి మీరు స్నానం చేసిరండి అంది వాళ్ళ ఆవిడ. సరే ఈ పిల్లాడిని తీసుకువెళ్ళాడు ఆయన. తీసుకువెళ్ళి ఆ కోనేటి దగ్గరికి వెళ్ళగారు ఎవ్వరూ లేరండి. ఆ చిత్రం అదేమిటో, ఇదే శివలీలంటే. ఎవరో ఒకరు ఉంటే అప్పగించేవాడే, ఎవరూ లేరు. ఆశ్చర్యపోయి ఎవరికి అప్పచెప్తాడు, పిల్లాడిని పట్టుకుని మునగలేడు. అయితే అఖండమైన శివ విశ్వాసం ఆయనకు ఉంది గనక అక్కడ గట్టు మీద కూర్చోబెట్టి ఇదిగో ఆ గోపురం మీద శివ పరివారం చిత్రం ఉన్నది, అది చూపించి ఆయన ఉన్నాడు ఆయన చూస్తూ ఇక్కడ కూర్చో ఇప్పుడు వస్తానని చెప్పి కోనేట్లో దిగెట్టండి. ఇద్దరు కోనేట్లో దిగి ఎప్పుడైతే తల ముంచాడో పిల్లాడు చూసి ఏడవడం మొదలెట్టాడు గట్టిగా. నాన్నా అని ఏడవడం మొదలెట్టాడు. ఈయన ఇంకా స్నానం చేసి బయటకు రాలేదు. నాన్నా అని ఏడుపుకి ఈ నాన్న పలకలేదు కానీ ఆ నాన్న పలికాడండి. అక్కడ ఆ దివ్యమైన గోపురంలో ఆ నాన్న ఒక్కసారి వృషభ వాహనారూఢుడి ప్రత్యక్షమయ్యేట మెరిసేట. అది చూడగానే పిల్లాడు ఏడుపు పోయింది. ఎందుకంటే ఎందుకు పుట్టాడో అదే సాధించాడు. అప్పుడు ఆ రెండు చేతులు దోయిలించి ఆనందంగా చూస్తూ ఉన్నాడు. అప్పుడు ఇలా చూస్తూ ఉన్నావే ఏడుస్తున్నాడు అబ్బాయి, వెళ్ళి పాలు పట్టు అన్నట్టండి. ఎవరితో? అమ్మ గౌరమ్మతో అన్నాడు. ఆ గౌరమ్మ క్రిందకి దిగివచ్చి గట్టు మీద కూర్చుని పిల్లాడు నొళ్ళో పెట్టుకుని క్షీరం ఇచ్చింది రండి. ఆ క్షీరమిచ్చిన దృశ్యాన్ని వర్ణిస్తాడు పెరియ పురాణంలో శక్కిలార్. చాలా అద్భుతంగా వర్ణిస్తాడు. ఆ తాగుతున్నప్పుడు అతనికి ఏడుపు అనేది లేదు. ఆ క్షీరపానం చేస్తూ అమ్మ చెవి యొక్క లోలకులతో ఆడుకుంటూ ఉన్నట్ట చేత్తో, అవి వాటిని ఆడిస్తూ క్షీరపానం చేసేట. ఆడ తర్వాత పిల్లవాడిని అక్కడ పెట్టి అమ్మ అంతర్ధానం అయిపోయింది. తర్వాత ఈయన స్నానం చేసి బయటకు వచ్చేటప్పటికల్లా ఈ పిల్లవాడు ఆనందంగా గోపురం వైపే చూస్తూ కూర్చున్నాడండి. వెంటనే ఈ తండ్రి చూసి ఏడవడం వినబడింది, ఏడుపు మానేయడం ఇప్పుడు తెలిసింది. ఎవరొచ్చారు చెప్పు, ఏం చేశారు చెప్పు, ఏదో తాగినట్టున్నావు నువ్వు చూస్తే అది, ఎవరొచ్చి ఏం పట్టారు నీకు అని అడగడం మొదలెట్టాడు. ఈ పిల్లవాడు మైమరచి చుట్టూ ఏం జరుగుతుందో తెలియకుండా అటు చూస్తున్నాడు. నీకు భయం పట్టుకుంది, ఎవరొచ్చి ఏమి ఇచ్చేశారో ఏం పిచ్చి పట్టిందో అని భయపడుతున్నాడు. వెంటనే చేతికి అక్కడ చుట్టూ చూడని కర్ర కనబడింది. మందలించాడు. ఏం తాగావు, ఎవరిచ్చారు చెప్పు అని అడుగుతున్నాడు. అప్పుడు వెంటనే నోటి నుంచి వచ్చింది, తలపై చంద్రలేఖ కలిగిన వంటి వాడు జటాజూటధారి అయిన శివుడు అని మొదలుపెట్టాడండి. అని ఒక అద్భుతమైన పదిగం అంటారు దాన్ని, పదిగం ఆయన నోటి నుంచి వచ్చింది. అంటే పది పాదాల పద్యం పలికింది ఆయన నోటి నుంచి, రెండేళ్ల పిల్లవాడి దగ్గర నుంచి. అమ్మ ఇచ్చినటువంటి జ్ఞానక్షీరం వల్ల శివజ్ఞానం ఆయన నుంచి అద్భుతమైనటువంటి గాన రూపంగా వెలువడింది. అతడే తిరుజ్ఞాన సంబంధ. శంకర భగవత్పాదుల వారి సౌందర్య లహరిలో ద్రవిడ శిశు మాస్వాద్య తవయత్ అనేటువంటి శ్లోకంలో చెప్పిన ద్రవిడ శిశువు ఈయనే తిరుజ్ఞాన సంబంధం. అదేవిధంగా ఉపమన్యు మహర్షి కూడా ఆనాడు ఈ విధమైన క్షీరాన్నే పొందాడు. నిజానికి అమ్మ క్షీరం తాగే యోగం ఆ సుబ్రహ్మణ్య స్వామికి గణపతికి లభించింది. మళ్ళీ ఆ పుత్రత్వ పదవితో పాటు శివజ్ఞానం లభించి శివజ్ఞానానికి ఆచార్యుడయ్యాడు ఉపమన్యు మహర్షి. అప్పటి నుంచి ఇప్పటి వరకు చిరంజీవిగా హిమవత్ పర్వత ప్రాంతంలో ఇప్పటికీ ఉపమన్యు ఉన్నారు. ఆయన మనం నమస్కారం చేసుకుందాం. ఉపమన్యువే శ్రీకృష్ణుడికి గురువయ్యాడు. ఈ విషయం మనకు భారతంలో ఈ కథ ఉన్నది, శివపురాణంలో కూడా కథ ఉన్నది. మొత్తానికి పరమేశ్వరుడిచ్చిన క్షీరం అనగానే మరో మహాభక్తుడు కథ చెప్పుకున్నాం. దీనికి చిదంబరానికి సంబంధం ఉన్నది, మళ్ళీ విషయాంతరం వెళ్ళలేదు మనం. ఎందుకంటే ఈ జ్ఞాన సంబంధుడు ఈ దివ్యమైన నటరాజస్వామిని దర్శించి అద్భుతమైనటువంటి కృతులు చాలా గానం చేశాడు ఆయన. ఆయన రచించినటువంటి కృతులు చాలా ఉన్నాయి. అందుకే నటరాజస్వామిని కీర్తించిన వాళ్లలో ఈయన ప్రధానంగా చెప్పబడుతూ ఉంటారు. కనుక జ్ఞాన సంబంధుని కథ కూడా మనం చెప్పుకున్నాం. ఈ విధమైనటువంటి అనుగ్రహాన్ని పొందాడు ఉపమన్యు మహర్షి. తర్వాత తండ్రి వద్ద సెలవు తీసుకుని ఆయన హిమవత్ పర్వత ప్రాంతంలో ఉన్నాడు. ఇక ఈ వ్యాఘ్రపాదుడి కథ చూడాలి. ఈయన మాత్రం తిల్లవనం విడిచిపెట్టలేదు, నిరంతర శివారాధన చేసుకుంటున్న ఇతడు ఒక రోజున ధ్యాన స్థితిలో ఒక అనుభూతిని పొందట. ఎందుకంటే సాధన చెయ్యగా చెయ్యగా చెయ్యగా చెయ్యగా చెయ్యగా ఎప్పుడో కలుగుతుందండి ఒక అనుభూతి. ఆ అనుభూతి ఏమిటి, ఎప్పుడు అనేది మన చేతుల్లో లేదు, అది ఆయన అనుగ్రహం. సాధన చెయ్యడం వరకే మన పని, కాని అది ఎంత పక్వతకు వచ్చింది, ఎప్పుడు అనుగ్రహించాలనేది ఆయన నిర్ణయించవలసిందే. అలా ఒకప్పుడు ఈయన ఒక యోగమయమైన ఆసనంలో కూర్చుని ధ్యానం చేస్తున్నట్ట. ఈ ధ్యానంలో ఆయనకి దైవ యోగము చేత ఒక శివయోగం లభించింది అని వర్ణిస్తున్నాడు. ఆ ధ్యానం ఎలా చేశాడు, ఒక ప్రక్రియను ఇక్కడ వర్ణిస్తున్నారు. వామపాద మధకృత్వా శ్రోణ్యా స్పృష్ట మహీతల సన్నభ్యోదర మాక్లిష్ట మురస్థలముదారధీ. అంటే తపస్సు అనే దాని గురించి నిన్న మనం చాలా విస్తారంగా చెప్పుకున్నాం. ఇక్కడ ఇతను ధ్యాన స్థితిలో ఎలా వెళ్ళాడో చెప్తున్నారు. వామపాద మధకృత్వ, ఇక్కడ నేను వర్ణిస్తున్నానే కానీ దీన్ని వెంటనే ప్రాక్టికల్ గా చేయాలని ప్రయత్నించద్దు. ఎందుకంటే గురువుల దగ్గర గ్రహించవలసిందే యోగం. గాని ఇది పద్మాసనమో లేదా వజ్రాసనమో అంటే పర్వాలేదు, అది వేసి మనం సాధన చేయవచ్చు. కానీ ఇతడు చేసినది ప్రత్యేకమైన యోగము. ఒక స్థాయిలో యోగాభ్యాసం పండిన వారు మాత్రమే వేయగలిగేవారు. ఇలాంటి యోగాసనం వేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే, ఇటీవల కాలంలో యోగాసనం మీద కూర్చొని కనబడినటువంటి మహాత్ములు, ఆ యోగాసనంలో ఉండగా కనబడిన ఫోటోలు చెప్పాలి అంటే కంచి మహాస్వామి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు గోచరిస్తారు. ఇది ఒక ప్రత్యేకమైన ఆసనం. ఇది కానీ వేయగలిగితే వేసిన వాడు నిజానికి కుండలిని యోగం చాలా జాగరణ చెందినటువంటి స్థితిలో ఉన్నవాడు మాత్రమే ఇటువంటి ఆసనంలో ఉండగలడు. ఇంకా సాక్షాత్ శివావతారంగా కీర్తించబడ్డ ఆ మహాత్ముని గురించి ప్రత్యేకించి చెప్పాలా. వామపాద మధకృత్వా శ్రోణ్యా స్పృష్ట మహీతల సన్నభ్యోదర మాక్లిష్ట మురస్థల ముదారధీ ఈశన్నమ్ర భుజోద్భాసి స్థానువన్ నిశ్చలాకృతి. ఈ వర్ణన వ్యాసుదేవుడు ఎందుకు చేస్తున్నాడంటే, ఎలాంటి యోగం ఉన్నది వాళ్ళ దగ్గర అని చెప్పడం కోసం. ఎడమ పాదాన్ని క్రింది భాగంలోకి తెచ్చి ఆ మూలాధార స్థానం వద్ద దాన్ని తాకించి రొమ్ము వరకు పొట్టని ఆ వెన్ను వరకు అక్కళించి అన్నాడు. అంటే లోపలికి అది లాగి ఎలాగ వాయువుని కుంభింపజేస్తున్నాడు చూపిస్తున్నాడు. రుజుబుద్ధి కలవాడే, అది రుజుబుద్ధి. రుజుబుద్ధి అంటే మనస్సు, మాట, క్రియ మూడు ఏకంగా ఏకాగ్రమై ఉన్న సమయం అది. భుజాలు కొంచెం వంగి ఉన్నాయి, ఒక పెద్ద చెట్టు వలె ఉన్నట్ట. స్థాణువన్ నిశ్చలాకృతి, ఆ నిశ్చలంగా ఉన్నాడు. ఒడిలో రెండు చేతులు పెట్టుకున్నట్ట, పెట్టుకుని ధ్యానముద్రలో ఉన్నాడు. పైగా ఇంకో మాట చెప్పారు ఇక్కడ, దంతాస్పృష్ట స్వజిహ్వాగ్ర శోభమాన ముఖాంబుజ. ఇవన్నీ కూడా యోగ రహస్యం తెలిస్తే ఈ శ్లోకం మరింత తెలుస్తుందండి. ఇది కేవలం వర్ణన కాదు. జపం చేసేటప్పుడు కానీ ఈ ప్రక్రియ కానీ చేయగలిగితే ఆ జపం ఒక అద్భుతమైన స్థితికి వెళుతుంది. ఇది మొట్టమొదట ఈ స్థితిలో ఎక్కువ జపం చేయలేం, కానీ ఒక 1000 జపం మనం చేసినప్పుడు కనుక పదైనా ఇది చేయగలిగితే క్రమక్రమంగా ఎప్పటికైనా సాధించగలవు. అది ఎలాంటిది అంటే దంతాస్పృష్ట స్వజిహ్వాగ్ర శోభవాన ముఖాంబుజ, నాలిక కొన దంతముల చివరకు తగులుతూ ఉండగా అన్నాడు. ఇక్కడ జపం చేస్తున్నప్పుడు ఆ ధ్యాన స్థితిలోనే జపం సాగుతుంది. ఇక్కడ అక్కడ శబ్దం రాదండి, పలకదు, శబ్దం నాలికతో కూడా ఉచ్చరించకుండా జపం చేయగలగాలి. అది గొప్ప స్థితి. దీన్ని సగర్భ జపము అని అంటారు.
3: ఓం నమః శివాయ. యూఆర్ లిస్నింగ్ టు శైవం.org రేడియోస్ 24/7 స్పిరిచువల్ ఛానల్స్ ఫ్రమ్ శైవం.org. ఓం నమః శివాయ.
0: Upon hearing this announcement, please contact us immediately at shaivam@shaivam.org. This radio service has been moved to a new address and the service at this address will be discontinued shortly. Therefore, please contact us immediately at shaivam@shaivam.org. Thank you. Om Namah Shivaya.
1: Om Namah Shivaya.
4: You are listening to Shaivam.org Radio, the 24/7 spiritual channel from Shaivam.org.
1: Om Namah Shivaya.

ఇది శ్రీ శివసహస్రనామ స్తోత్రం. మహాభారతం అనుశాసనక పర్వాంతర్గతమైనటువంటిది. ఏ అనుశాసనక పర్వంలో శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం చెప్పబడిందో అదే పర్వంలో ఈ శివసహస్రం కూడా అందించబడింది. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని మహాభాగవత శిఖామణి అయిన భీష్మ పితామహుడు అందజేశాడు. ఆచార్యుడు అందజేసినది విష్ణు సహస్రనామ స్తోత్రమైతే, సాక్షాత్ జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మయే శ్రీ శివసహస్రనామ స్తోత్రాన్ని భీష్మాదులందరికీ తెలియజేసినట్లుగా అనుశాసనక పర్వం మనకు అందజేస్తున్నది. అతి సనాతనమైన శ్రీ శివసహస్రనామ స్తోత్రం ఆదిలో బ్రహ్మదేవుడు తన తపశ్శక్తితో 10,000 నామాలుగా గ్రహించి క్రమక్రమంగా అనేక మంది దేవతలకు దేవర్షులకు అందజేశాడని, స్వర్గలోకంలో ఉన్నటువంటి తండి అనేటటువంటి దేవర్షి దీనిని భూలోకానికి తీసుకొచ్చినప్పుడు 1,000 నామాలుగా అందజేశాడని మహాభారతం తెలియజేస్తున్నది. ఆ 1,000 నామాలు సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ ఉపమన్యు మహర్షి నుంచి ఉపదేశం పొందినట్లుగా తానే తెలియజేస్తూ, భీష్మ పితామహుడు, ధర్మరాజు మొదలైన వారందరూ ఉన్నటువంటి క్షేత్రములో ఉపదేశిస్తున్నాడు. దానిని మనం ఇప్పుడు విని తరించబోతున్నాం.

నందనో నందివర్ధనః భగహారీ నిహంతా చ కాలో బ్రహ్మా పితామహః చతుర్ముఖో మహాలింగశ్చారులింగస్తథైవ చ లింగాధ్యక్షః సురాధ్యక్షో యోగాధ్యక్షో యుగావహః బీజాధ్యక్షో బీజకర్త అధ్యాత్మానుగతో బలః ఇతిహాసస్య కల్పశ్చ గౌతమోథ నిశాకరః దంభో హ్యదంభో వైదంభో వశ్యో వశకరః కలిః లోకకర్తా పశుపతిర్మహాకర్తా హ్యనౌషధః అక్షరం పరమం బ్రహ్మ బలవచ్చక్రయేవ చ నీతిర్హ్యనీతిః శుద్ధాత్మా శుద్ధో మాన్యో గతాగతః బహుప్రసాదస్

మహాఘోరో వశీకరః అగ్నిజ్వాలో మహాజ్వాలో అతిధూమ్రో హుతో హవిః వృషణశంకరో నిత్యం వర్చస్వీ ధూమకేతనః నీలస్తథాంగలుబ్ధశ్చ శోభనో నిరవగ్రహః స్వస్తిదస్వస్తి భావశ్చ భాగీ భాగకరో లఘుః ఉత్సంగశ్చ మహాంగశ్చ మహాగర్భపరాయణః కృష్ణవర్ణ సువర్ణశ్చ

దండీ కుండీ వికుర్వణ హర్యక్షకుభో వజ్రి శతజిహ్వ సహస్రపాత్ సహస్రమూర్ధా దేవేంద్ర సర్వదేవమయో గురుః సహస్రబాహుః సర్వాంగః శరణ్యః సర్వలోకకృత్ పవిత్రం త్రికకున్మంత్రః కనిష్ఠ కృష్ణపింగళః బ్రహ్మదండ వినిర్మాత శతఘ్నీ పాశశక్తిమాన్ పద్మగర్భో మహాగర్భో బ్రహ్మగర్భో జలోద్భవః గభస్తిర్బ్రహ్మకృద్బ్రహ్మీ బ్రహ్మవిద్బ్రాహ్మణో గతిః అనంతరూపో నైకాత్మా దిగ్మతేజః స్వయంభువః ఊర్ధ్వగాత్మా పశుపతిర్వాతరంభా మనోజవః చందనీ పద్మనాలాగ్రః సురభ్యుత్తరణో నరః కర్ణికార మహాస్రగ్వీ నీలమౌళిపినాకధృత్ ఉమాపతి

శక్తిస్తపోబలం ఇతి తేనేంద్ర కల్పేన భగవాన్ సదసస్పతి కృత్తివాసాస్తుత కృష్ణ తండినా శుభబుద్ధినా స్తవమేతం భగవతో బ్రహ్మా స్వయమధారయత్ గీయతే చ సబుధ్యేత బ్రహ్మా శంకర సన్నిధౌ ఇదం పుణ్యం పవిత్రం చ సర్వదా పాపనాశనం యోగదం మోక్షదం చైవ స్వర్గదం తోషదం తథా ఏవమేతత్ పఠంతేయ ఏకభక్త్యాతు శంకరం యా గతిః సాంఖ్యయోగానాం వ్రజంత్యేతాం గతిం తదా స్తవమేతం ప్రయత్నేన సదా రుద్రస్య సన్నిధౌ అబ్దమేకం చరేత్ భక్తః ప్రాప్నుయాదీప్సితం ఫలం ఏతద్రహస్యం పరమం బ్రహ్మణో హృది సంస్థితం బ్రహ్మ ప్రోవాచ శక్రాయ శక్ర ప్రోవాచ మృత్యవే మృత్యు ప్రోవాచ రుద్రేభ్యో రుద్రేభ్యస్తండిమాగమత్ మహతా తపసా ప్రాప్తస్తండినా బ్రహ్మ సద్మని తండి ప్రోవాచ శుక్రాయ గౌతమాయ చ భార్గవః వైవస్వతాయ మనవే గౌతమ ప్రాహ మాధవ నారాయణాయ సాధ్యాయ సమాధిష్ఠాయ ధీమతే యమాయ ప్రాహ భగవాన్ సాధ్యో నారాయణోచ్యుత నాచికేతాయ భగవాన్ ఆహ వైవస్వ

ఇతరామర్తిపాదైరోగిణీకేపవతి ఇంద్రస్తర్గజ్ఞర్కనిజస్తాగస్పతి ఇంద్రేరాశ్చాగ్నిహోత్రగంభవతి అంగారాభవంతిభ్యోంగారేభ్యోర్జుర్వేది ప్రజాపతిస్తర్గజ్ఞ